సర్వమిదిత్సర్వగుం సర్వమిజ్జగజ్జగదిత్సర్వగుం సర్వమిజ్జగత్ ఇజ్జగజ్జగదిదిజ్జగద్ యక్ష్మమ యక్ష్మం జగ

మనసా తతక్షుః తతక్షుర్మనసా తతక్షుర్వచోయుజా మనసా హరీ వచోయుజేంద్రాయ హరీ ఇతి హరీ ఇంద్రాయ యే శమీభిర్యజ్ఞమ్ ఆశతేత్యాశత యజ్ఞమాశత ఆశత యజ్ఞమ్.

నమః దుస్సహర్షభాయ నమః ఈధ్రియాయ నమః వృద్ధశమనాయ నమః జాతుకరుణాయ నమః పురుష్టుతాయ నమః ఆతప్యాయ నమః వాయవే నమః అజరాయ నమః వాత్యాయ నమః కాత్యాయణీ ప్రియాయ నమః వాస్తవ్యాయ నమః వాస్తుపాయ నమః రేష్మ్యాయ నమః విశ్వమూర్ధ్నే నమః వసుప్రదాయ

నిత్యాయ నమః శంకరాయ నమః కీర్తిసాగరాయ నమః మయస్కరాయ నమః శివతరాయ నమః ఖండపరశవే నమః అజాయ నమః శుచయే నమః తీర్థాయ నమః కూల్యాయ నమః అమృతాధీశాయ నమః వార్యాయ నమః అవార్యాయ నమః అమృతాకరాయ నమః శుద్ధాయ నమః ప్రతరణాయ నమః ముఖ్యాయ నమః శూలపాణయే నమః అలోలుపాయ నమః ఉచ్చాయ నమః ఉత్తరణాయ నమః తార్యాయ నమః తారజ్ఞాయ నమః తార్యదూరగాయ నమః ఆతార్యాయ నమః సారభూతాత్మనే నమః సారగ్రాహినే నమః దురత్యయాయ నమః ఆలాద్యాయ నమః మోక్షదాయ నమః పథ్యాయ నమః అనర్థఘ్నే నమః సత్యసంగరాయ నమః షష్ఫ్యాయ నమః ఫేన్యాయ నమః ప్రవాహ్యోడ్డాయ నమః సికత్యాయ నమః సైకతాశ్రయాయ నమః ఇరణ్యాయ నమః గ్రామణ్యే నమః పుణ్యాయ నమః శరణ్యాయ నమః శుద్ధశాసనాయ నమః వరేణ్యాయ నమః యజ్ఞరూపాయ నమః యజ్ఞేశాయ నమః యజ్ఞనాయకాయ నమః యజ్ఞకర్త్రే నమః యజ్ఞభోక్త్రే నమః యజ్ఞవిఘ్నవినాశకాయ నమః యజ్ఞకర్మఫలధ్యక్షాయ నమః యజ్ఞమూర్తయే నమః అనాతురాయ నమః ప్రపథ్యాయ నమః కింశుకాయ నమః మేధ్యాయ నమః గృహ్యాయ నమః తల్ప్యాయ నమః ధనాకరాయ నమః పులస్త్యాయ నమః క్షయణాయ నమః గేహ్యాయ నమః గోవిందాయ నమః గీతసత్క్రియాయ నమః హృదయ్యాయ నమః హృద్యకృతే నమః హృద్యాయ నమః గహ్వరేష్ఠాయ నమః ప్రభాకరాయ నమః నివేష్ప్యాయ నమః నియతాయ నమః యంత్రే నమః పాగుంసవ్యాయ నమః ప్రతాపనాయ నమః శుష్క్యాయ నమః హరిత్యాయ నమః పూతాత్మనే నమః రజస్యాయ నమః సాత్వికప్రియాయ నమః లోప్యాయ నమః ఉలప్యాయ నమః పర్ణషద్యాయ నమః పర్ణపూర్ణాయ నమః పురాతనాయ నమః భూతాయ నమః భూతపతయే నమః భూయసే నమః భూధరాయ నమః భూధరాయుధాయ నమః భూతసంఘాయ నమః భూతమూర్తయే నమః భూతఘ్నే నమః భూతిభూషణాయ నమః మదనాయ నమః మాదకాయ నమః మాద్యాయ నమః మదఘ్నే నమః మధురప్రియాయ నమః మధవే నమః

చింతామణి స్వజన కల్పిత వారిజాత మందార వీత మణిమంటప మధ్యగాయ స్వర్ణ ప్రధాన నిరతాయ సదాసపర్యాం

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: వీడికి వరదలొచ్చి ఇల్లు ముంచేసిన ఇంకో చోట నదుల్ని నింపి కొన్ని సంవత్సరాలు నీటి కరువు లేకుండా చేసింది. కనుక ఒక వస్తువు అఘోరంగా పరిణమించినప్పుడు కొందరికి ఘోరంగా మారుతుంది. ఏం చేస్తాం? కనుక సృష్టిలో ఉన్న ఘోరాఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తే అది నిజానికి ఘోరము కాదు అఘోరము కాదు, ఇట్ ఇస్ రిలేటివ్ టర్మ్. వాడి కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని కూడా వాడి కర్మానుగుణంగా కలిగిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది. ప్రతి అణువులో వ్యాపించి ఉంది, నీరులో వ్యాపించి ఉంది, నిప్పులో వ్యాపించి ఉంది, వాయువులో వ్యాపించి ఉంది, భూమిలో వ్యాపించి ఉంది, ఆకాశంలో వ్యాపించి ఉంది. మనకు పరిచయం ఉన్నవి చెప్పాను, ఇంకా పరిచయం లేనివి ఎన్ని ఉన్నాయో వాటిలో కూడా అవన్నీ వ్యాపించున్నాయి. మీరు అగ్ని పరిశీలించండి, దానిలోని ఇదే లక్షణం కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో మండితే పొయ్యిలో మండితే అఘోరం, ఇల్లంతా మండితే ఘోరం, అవునా లేదా? ఇదే విధంగా వాయువు దాని యొక్క స్థితి అంతే, మృదువుగా చక్కగా విస్తా ఆ పిల్లగాలి చల్లగాలి అలా తిరిగి వస్తానంటాడు. అది విజృంభించిందా మనం తిరగక్కర్లే, అదే తిప్పి ఎగరేస్తుంది. అంటే మళ్ళీ దానిలో ఘోరాఘోరములు సృష్టి అంతా. అందుకే పరీక్ష లోకాన్ లోకాన్ని పరిశీలించండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాగ ఘోరాఘోరములుగా విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్యచంద్రులు వ్యవహరిస్తున్నారు. ఈ వేసవులు అమ్మో ఏమంటారండి అని అనుకోలే ఆయన్ని. ఇలాగే వారం రోజులు ముసిరి వెళ్ళనియండి, కనిపించట్లేదండి సూర్యనారాయణుడు, అవునా లేదా? ఏమిటి, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకు విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు మనకు అఘోరంగానే పరిగణించుతాయి. అందుకే ఏమిటి, రుద్రుణ్ణి శివుడిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి, విశ్వమంతా ఘోరాఘోరమే. ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు, నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల, జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి, అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో, శరీర వ్యవస్థలో ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా? ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకట్లేదే, ఇది ఇక్కడ ఎలా ఉన్నది. ఇలాగ ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి, శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి. ఇవి కూడా ఘోరాఘోరాలి. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి, ఆనందింపజేసే వాళ్ళు కొందరు, బాధ పెట్టే వాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టే వాళ్ళ విషయంలో మనం ఇప్పుడు పోతే బాగుండు ఇలాంటివి అనుకుంటాం. అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం ఈ అఘోరం రెండూ మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే, ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు, వరదలు రాని వర్షాలు పడిని నా ఇల్లు మునిగిపోకూడదు అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు, ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోరాఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తా మన రుద్రంలో, ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం, ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించుకున్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోరాఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించమంటుంది రుద్రం. ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట నువ్వు చూసే ప్రతి చోట మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోరాలి. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా? కాదు, మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు, అవునా లేదా చెప్పండి? ఆహా వాళ్ళ వల్ల చాలా ఆనందం అంత, ఎవరు పిల్లలుంటే చాలా ఆనందం సంతోషమే, ఉంటే ఒక ఒక లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులు అని సామెతుంది. ఏం చేస్తాం, వాడు లేడే అనే ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధ, వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్ని కుదురుపడ్డాయా లేదా, ఆ తర్వాత మరొక బాధ, వాడికి చదువుగా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషను, రేసులు, ఎన్ని వేదంలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఒక బాధ. ఆ దొరికిన ఆ వస్తుంది ఆవిడ, ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ. ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదని అనగలరా? చూడండి ఇక్కడ, అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖభాజనుడు అయిపోయాడు. ఇవాళ వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే. కర్మానుగుణంగా నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్థులే, వ్యక్తులు అవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాఘోరాత్మకమే. అందుకే రోజు శివుణ్ణి రుద్ర రుద్ర రుద్ర అని ఎందుకు అనాలంటే, స్వామి ఘోరం అఘోరం రెండూ నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడుగా పరిణమించు. అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేనే వాడిని చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేనే వాడిని అనడానికి, ఒకటి నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం. అంటే శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం. అర్థం చేసుకునే మహాత్ముని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడు అంటే ప్రమహసి పదే నిస్త్రయీగుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం. త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము అఘోరము ఘోరాఘోరము అని మూడు విధములుగా నిండి ఉంటుంది. మూడు విధములు, రెండు అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి మూడు చూపించాను. ఇదేమిటండి మూడు ఎలాగా అంటే, ఇందాక చెట్ల చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ అఘోరమే ఘోరమైవడం ఘోరాఘోర మిశ్రమం. ఇది ఘోరం అది అఘోరం అని సపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే ఆ ఘోరం సృష్టిస్తున్నాడు. ఎందుకు? రెండు ఆయన కాడు కనుక. ఘోరాఘోరములు రెండు ఒకే దానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు రెండూ చూపిస్తున్నాడు, అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం. ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళములవ్వాలి అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది రెండు విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమైనా జరగచ్చు. రెండు, అది ఏమిటో అర్థమయ్యే తెలివైనా వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు. సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడు ఏమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమా? చెప్పండి, వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులైతే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం, కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు, ఈ రెండు చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే, సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతుడు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవిన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేద సారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండిటికీ మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తేలిపోయింది. ఏమిటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద? ఆయన శివుడే. తండ్రి గట్టిగా అప్పుడు కొట్టాడంటే పిల్లాడు నాశనమైపోయాను కొడుతున్నాడా? బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే నేను 4 సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానని పెట్టుకోలేదు కదా ఆయన దగ్గర. వచ్చిన వాడికి జబ్బు ఉంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడు లోపల ఉన్న ప్రారంభపు జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు కానీ జబ్బు పోగొడతాడు ఆయన. అందుకే శివుడిని వైద్యుడు అన్నారు అలాంటి వాడు. అందుకు ఆ పరమేశ్వరుడు నిజమైన వైద్యుడు అని తెలుసుకుని సరెండర్ అయిపోతే ఇంకా వాడికి జబ్బు ఉంటుందా అండి? ఇది తెలుసుకోడు. ఆ సరెండర్ అవడాన్ని నమః అన్నారు. ఇది 3వ విషయం. అందుకే మళ్ళీ నమస్కారానికి వచ్చాం. నమస్కార అంటే నమ్రభావం, సమర్పణ. ఈ సమర్పణ ఎన్ని విధాలుగా చేస్తున్నాం? అనేక నమస్కారాలు ఉన్నాయండి మనకి. ఏమిటి? 2 చేతులతో నమస్కరిస్తాం మనం. ఈ 2 చేతులతో ముకుళ ముద్ర, అంజలి ముద్ర అని 2 ముద్రలు ఉన్నాయి. ముకుళం మొగ్గలాగుంచడం, అంజలి దోజలించడం, ఈ 2 నమస్కరిస్తాం. దేవతకి నమస్కరించవలసిన తీరు అది. 2 చేతులు కలపాలి. 1 చేతితో నమస్కరించకూడదు. 1 చేతితో నమస్కరించితే ఏమొస్తుంది అనేది ధర్మశాస్త్రాలు చాలా భయంకరంగా చెప్పాయి. నేను చెప్తే కూడా భయం వేస్తుంది. 1 చేతితో నమస్కరిస్తే ఆ చేతి నరికేసిన పాపం లేదని చెప్పారు. పిప్పలాద స్మృతిలో ఇది చెప్పబడుతూ ఉన్నది. అందుకే 1 చేతి నమస్కారాలు ఉన్నాయే, అది కాదు. 2 చేతులు దోజనించి నమస్కారం. ఎందుకంటే 2 ఉన్నాయిగా మనకి, ఏకం చేయాలి. ఆ చేసి నమస్కరించడం ఉన్నదే అది చాలా విశేషం. సృష్టి అంతా 2, ఏకం చేసి దర్శించు. నువ్వు 2గా కనిపిస్తున్నావు, నువ్వు ఏకమే. ఆ 2 ఏకం చేసేటప్పుడు 2 చేతులు దోజనించి తల వంచాలి. నమ్రభావం అది. అదే ఇలా పెట్టి అలా ఉండడం కాదు, తల వంచుతున్నావు నువ్వు. నమ్రభావ ప్రకటన. ఈ నమ్రభావ ప్రకటన ఎన్ని రకాలుగా అంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం అని కూడా చెప్పారు. ఫుల్ సరెండర్ అది అష్టాంగం. స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమి కాంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదు. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రమాణమే ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగం వచ్చింది. టోటల్ సరెండర్, ఇది నమస్కారమే. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోజనించడం 2 చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి, ఈ 2తోనే మనకు చిక్కు అంతా కూడా. ఎందుకంటే తలవంచమంటే అంత మనం తొందరగా ఉంచుతామా? అంత తొందరగా వంగదు, మహాపొగరు ఈ తలకి. అందుకే తల వంచడం మహాకష్టం. తల వంచాలి, చేతులు దోయిలించాలి, అది విశేషం. ఈ 2 మన తిప్పలన్నిటికి కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా, చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీని కరములు అని పేరు, కరోతి. అంతే కదా ఇవి చేస్తున్నాయి, అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం. ఇది మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్నాయి. అసలు చిక్కులు వీటితోనే, అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ 2 ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన అహం పోతోంది వాళ్ళు. ఆలోచన ఆచరణ 2 పరమేశ్వరునికి అర్పించడమే నమశబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పెడితే అక్కడ పారేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే, చాలా విలువైన వస్తువులవి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పల్లవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్ ఎక్కిదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కాదండి, ఎందరో ఉండొచ్చు కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు 2 చేతులు దోయిలించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అని బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెళుతుందో చూడండి. అందుకు నమశ్శబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు. ఎంత విశేషం ఉంది చూసారా. అందుకే భారతీయుడు, భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకైందంటే ఇన్ని అర్థాలు ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక. అందుకే ఇలాంటి భాష కానీ ఇలాంటి పదాలు కానీ మరో భాషలో దొరకవండి, వెతికినా దొరక. అది కేవలం భారతీయుల సొత్తు. ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి, అందులో వేదంలో దొరికింది. అందుకు నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పాం. నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట. ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది. ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది. అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే, అంతేగాని పనికి మాలినటువంటి ఏవేవో ఇటు తిప్పడి తిప్పి చెప్తున్నావు నేను చెప్పడం లేదు. సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది. మనః అనే శబ్దమే నమః అయిందిట. దీనికి సూత్రం ఉంది, వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని. వర్ణ విపర్యయ న్యాయం ఎలాగూ అంటే హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు. హింస అనే శబ్దం నుంచే సింహ అనేది పుట్టింది. అన్ని ఇలాగొచ్చినవి. అది హింసించే లక్షణం కల జంతువుల్లో అతి గొప్పది గనక దానికి సింహ అన్నారట. అలాగే మనః ఏవ నమః, మనస్సే నమస్సయింది. అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని, ఇంకా నా అమ్మహ ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని, అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహాచైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని, మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం. అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే, అది విశేషం. అందుకు నమస్కారంకింత శక్తి ఉంది గనుకనే రుద్ర నమకం అంత గొప్పదైంది. నమః అనేది ఎంత జ్ఞానానికి తీసుకెళ్తాను చూడండి. ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం, అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం. ఘోరముల్లో అఘోరముల్లో రెండిట్లో నువ్వే ఉన్నావని నాకు తెలిసింది గనక ఓ పరమేశ్వరా నీకే నమస్కారం అని చెప్తున్నది రుద్రం. ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయనేమి హింసిస్తాడండి. అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు, వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాడట. ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుంటే చాలా సంతోషం, మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. గుర్తే లేకపోతే బాధలేదు, లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది. కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మాటలైనా చెప్పుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటిని నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి. ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్. మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం. భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం, దాని అసలు కారణాన్ని తెలుసుకోం. మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి? సంఘటన, సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా. దృష్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడి దాకా లాగుతాడు మంత్రకారుడు. అది విశేషం. ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు, ఎందుకంటే వాడు ముందు మాస్క్ను చూశాడు. కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో రెండు కన్నాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు, అందుకు ఆ రెండు కన్నాలు పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు. పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు. చూస్తే ఈ కళ్ళు ఆయనకు పరిచయమే, ఈ కళ్ళే నాన్నదా అని ఎత్తుకున్నాడు. తన తండ్రి కళ్ళవి, ఆప్యాయంగా చూసిన కళ్ళు ఇప్పుడు తనను భయపెడుతున్నాయి. కానీ పోల్చాడు ఇప్పుడు, ఈ భయపడుతున్న మాస్క్ వెనక ఆ రెండు కళ్ళు మా నాన్నవి అని తెలిసి ఒక్కసారి ఎంతసేపు భయపడ్డాను కానీ నాన్న నువ్వా అని అంటే వెంటనే మాస్క్ తీసి ఎత్తుకుంటాడు ఆయన. అదేవిధంగా ఘోర అఘోరములు రెండింటి నుంచి కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అని తెలుసుకుంటే వాడిని తప్పకుండా ఎత్తుకుని ఘోరానికి అఘోరానికి కూడా అతీతమైన శివత్వం అని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం. ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటినీ తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్చం ఇది. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతుంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్ని యందు నీటి యందు ఔషధులు యందు దీని యందు దాని యందు ఏమిటి విశ్వాభువన వివేశ ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ ఆ రుద్రునికి నమస్కారము. ఈ వివేశ ప్రవేశించుట విష అనే ధాతువు నుంచి వచ్చింది. ఆయన దీనిలో ప్రవేశించి ఉన్నాడు కనుకనే దీనికి విశ్వం అని పేరుట. విశ్వం అని ఎందుకు పేరు వచ్చిందో అర్థమైంది కదా. విష ధాతో వివేశ అని అర్థం. విష అనే ధాతువుకి ప్రవేశించుట అని అర్థం. మన విశ్వం విశ్వం విశ్వం అని అంటున్నాం అంటే అర్థం లోపల ఆయన దూరేడు అని అర్థం. ఒకడు దూరినది ఒకడు దూరినది అని అర్థం విశ్వం అంటే. అనగా ఆ పేరే చూడండి, విశ్వం అంటే ఆయన దూరింది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటామేమోనని వాటిని ముందు వదిలేశారు మన మీదకి. విశ్వం అని ఆలోచిస్తే పరమేశ్వరుడు ప్రవేశించినది విశ్వం. ఎలా ప్రవేశించాడు? ఏదో ప్రవేశించి మూల కూర్చున్నాడండి కాదండి, ప్రవేశించి ప్రతి అణువునా వ్యాపించిపోయేట. అందుకే రెండవది ఏమిటి విష్ణుహు, విశ్వం విష్ణువు అక్కడికి తెలుసుకుందాం. అందుకే రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నామా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్రా నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివిని ఇవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి? విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి? రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థం. విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయన శివుడే. ఆయనకు నిజానికి ఘోరము అఘోరము రెండు ఆయనకు అవసరం లేదు. రెండు మన మంచిగా చేస్తున్నాడు ఆయన అని తెలుసుకుంటేనే శివుడు. మంచిగా పనిచేసేవాడిని శివుడు. శివమిచ్చం మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని భారతంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు శివశబ్దానికి అర్థం. ఎల్లవేళలా జీవునికి శివము కలిగించాలనే స్వభావం ఎవడుకుందో ఆయన శివుడు అని. ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శుభమివ్వడమే, శుభమివ్వడమే. అందుకే ఆయన సహజ స్వభావం శుభం, ఆయన ఇచ్చేదే శుభం. ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నాకు మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రమో ఉంది గనకనే వాడు తల్లి

అని అర్థం కదా. ఇప్పుడు రుద్రుడు వివేశ అన్నాం, వివేశ అంటే ప్రవేశించాడు, ప్రవేశించి లీనమైపోయాడు. లీనం అంటే వ్యాపకమైపోయాడు. లీనమైన వాడినే లింగం అన్నారు మరి ఏంటి కదా, లీనత్వాత్ లింగ. ఇలా వ్యాపించిపోయాడు గనక అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఈ మట్టి లింగంలో వ్యాపించిపోయాడు. అంటే మట్టిలో కూడా ఆయనే ఉన్నాడు, మట్టిలో ఆయన ఉన్నాడు కనుకనే మట్టి అయిన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. పార్థివ దేహంలో ఉన్నాడు కదా, అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివ లింగం. అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా, అధ్యాత్మ లింగార్చన. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా, ఇదిగో ఇవన్నీ చేయగా చేయగా అప్పుడు తెలుస్తుంది క్రమంగా. ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది, అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా, విశ్వం అంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం, వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా, ఏది శుభం ఇవ్వాలి అని. ఇప్పుడు కనిపించేదాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు. కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన, ఇక్కడ ఎలా తెలియదో ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీద కోసమే పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా, ఆయన ఎప్పుడు ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు. ఇక్కడ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతమృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది విశేషం. అయ్యా ఎక్కడున్నాడైనా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్ఫుర పాతాళ అపాతాళ. పాతాళం అంటే అధోలోకం, మన కంటికి కనిపించకపోతే పాతాళం అండి అంటాం. అంటే మనకి కంటికి కనబడని ఏవో అట్టడుగు లోకాల నుంచి మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త భువనాలలోనూ ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో, ఉట్టి వ్యాపించి కనిపించకుండా ఉన్నాడా, స్ఫురత్ చాలా స్పష్టంగా కనబడుతున్నాడండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగలం, అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా, ఎంత స్పష్టం, ఆవిస్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు మనకు, ప్రతిదానిలో స్ఫురిస్తున్నాడు తెలుసుకోగలిగితే. ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతిదానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖదుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు. ఆలోచిస్తే ఆశ్చర్యం ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా, నీలో నాలో విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆవిస్ఫురత్ ఎలా ఉన్నాడు, జ్యోతి స్ఫాటిక లింగం. ఈ మహావిశ్వం అంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతి స్ఫాటిక లింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం, ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు అతడు. జ్యోతిర్లింగం స్ఫటిక లింగం అన్నారు, జ్యోతి స్ఫాటిక లింగం. జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు, ప్రకాశిస్తోంది గనక, స్ఫురత్ అని అన్నారు గనక, స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది గనక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే అంటే దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతి గాని. జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది, స్ఫాటిక లింగం. స్ఫటికంలా ప్రకాశిస్తుందట. స్ఫటికంలా అని ఎందుకన్నారు అంటే శివుడు స్ఫటికంలా ఉంటాడా,

దీనికి సంకేతం ఏంటంటే విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా ఆయనే నీరైనా ఆయనే నిప్పైనా వీటన్నిటిని నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన. స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధ తత్వం అది. అందుకు జ్యోతి స్ఫాటికలింగం. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు. ఆయన జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం ఆనందం కలబోసి ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోందిట. అమృతే నాప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడే. వెలుగంటున్నాం తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్నిశోమమే ఇది. వెలుగు తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత దయ ప్రేమ ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి. కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి, జ్ఞానం ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటికలింగం అనడం, మౌళివుల సత్పుణ్యేందు వాంతామృత అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. రోజుకింతటితో స్వస్తి.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசிபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோர்சஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோர்சஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Swami. ఒకసారి హిమవంతుడు ఆ పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమేశ్వరు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. ఆ పరమేశ్వరు యొక్క ముక్త మోహన రూపాన్ని చూసినటువంటి వాడై ఆ హిమవంతుడు, తల్లి నువ్వు నా ఇంట కుమార్తెగా జన్మించాలి అన్నాడు. సరేను అన్నది పరమేశ్వరి. హిమవంతుని యొక్క భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరాంగన కాదు, దక్ష ప్రజాపతికి 61 మంది కుమార్తెలు ఉన్నారు అని గతంలో మనం చెప్పుకున్నాం. వాళ్లలో స్వాధ అనేటటువంటి ఆవిడ్ని పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఆ స్వధాదేవికి 3 కుమార్తెలు కలిగారు, మేనక, ధన్య, కళావతి. ఈ 3 కూడా అతిలోక సౌందర్యవతులు. వీరి సందర్శనమే సకల శుభప్రదము అని చెప్పబడుతూ ఉండేది. వీరు లోకమాతల వలె వెలుగొందుతూ ఉండేవాళ్లు. ఒకసారి వీరి 3 కూడా లక్ష్మీనారాయణతో ముచ్చటిస్తూ ఉన్నారు. వైకుంఠానికి వెళ్లారు. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా వీరిని ఆహ్వానించారు. అక్కడ వాళ్లతో కబుర్లు చెబుతూ ఉన్నారు ఈ 3 కుమార్తెలు. అటువంటి సమయంలో సనక సనందనాదులు ఎదిచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి సగౌరవంగా వాళ్లను ఆహ్వానించారు. కాని ఈ 3 కంజలో మాత్రం వీళ్లు కూర్చున్నటువంటి ఆసనాలు మేంచి రావలేదు. దాంతో ఆ మహర్షులు కోపగించి, వీళ్లు మనల్ని అవమానిస్తూ ఉన్నారు అని భావించినటువంటి వాళ్ళై, ఓ కన్యామణులారా, మీరు భూలోకంలో జన్మించండి అని శాపమిచ్చారు. ఆ కన్యలు తాము చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి వాళ్ళై వెంటనే క్షమించమని మహర్షులను ప్రార్థించారు. అయితే సనక సనందనాథులు వాళ్ల మీద కరుణ కలిగినటువంటి వాళ్ళై, ఓ కన్యామణులారా, మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధ జన్మిస్తారు. ఈ రకంగా మీరు ఎనలేనటువంటి ఖ్యాతిని పొందుతారు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సరే, కాలం గడిచిపోతూ ఉన్నది. బ్రహ్మదేవుడి యొక్క సూచన మేరకు హిమవంతుడికి ఈ యొక్క మేనకకి వివాహం జరిగింది. గతంలో హిమవంతుడు ఆ పరమేశ్వరుని కోరినటువంటి వరం ప్రకారము మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడే హైమవతి. ఈవిడే మనం పార్వతి అని కూడా అంటాం. హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి హైమవతి, అదే పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు హిమవంతుడు తన కుమార్తె అనేటువంటి ఆ హైమవతి యొక్క జాతకం చూపించి, ఆ బిడ్డకు భర్త ఎవరో చెప్పు మహర్షి అన్నాడు. నారదుడు ఆ జాతకం చూసి, ఈ బిడ్డకు భర్త అనేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఈవిడ చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డటువంటి హిమవంతుడు మహర్షిని, నువ్వు చెప్పినటువంటి మాటలకు వివరణ ఇవ్వవలసింది అన్నాడు. అప్పుడు నారద మునీంద్రుడు చెబుతాడు, ఈ బిడ్డ యొక్క భర్త ఇంతవరకు పుట్టలేదు, అంటే అతడికి జన్మ అంటూ లేదు, జనన మరణములు ఏవి కూడా లేనటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ బాలిక యొక్క భర్త అన్నాడు. ఇక ఆవిడ చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి, అంటే ఆవిడకి ఇవ్వటమే కాని పుచ్చుకోవటము అనేది తెలియదు అని చెప్తాడు నారద మహర్షి. కాలం గడిచిపోతూ ఉన్నది. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానమైంది. ఎంతసేపు శివ పూజలు, శివారాధన, శివనామ స్మరణ, శివనామ సంకీర్తన ఇవే ఆవిడ ఎక్కడిని చెకురించారు. నిరంతరము శివుణ్ణి తప్పించి ఇతరులను గురించి ఆలోచించిన కూడా ఆలోచించదు, ఇంకొక మాట కూడా ఆవిడ నోటి నుంచి రాదు. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆవిడకి యుక్త వయస్కరాలైంది. ఇక కుమార్తెకు వివాహం చేయాలి అని ఒక నిశ్చయానికి వచ్చాడు హిమవంతుడు. తన కుమార్తెకు తగినటువంటి సంబంధం చూడమని చెప్పి పురోహితులకు చెప్పాడు. అప్పుడు ఆ హైమోతి, శివుణ్ణి తప్ప ఇతరులను ఎవరిని కూడా నేను వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది. దక్షయజ్ఞంలో ఆ సమయంలో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. భార్యావియోగంతో విరాగి అయి ఆ ఈశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఈశ్వరుణ్ణి ఈవిడ వివాహం చేసుకుంటాను అంటూ ఉన్నది పార్వతీదేవి. ఇక్కడ మరి ఆ పార్వతీదేవి, ఆ శివుడు వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది? అయినా శివుడేమో విరాగే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి విరాగి అయినటువంటి శివుడు సరాగి ఎలా అవుతాడు? ఆలోచించాడు హిమవంతుడు. పార్వతీదేవి శివుణ్ణి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానివేసింది. కొంతకాలం ఆకులు అలవును తినది. ఆ తర్వాత వాటిని కూడా విసర్జించింది. కేవలము వాయుభక్షణ చేసింది. శివుడు కనికరించలేదు. ఇక లాభం లేదు అనుకుని వేసవి కాలంలో చుట్టూ కట్టెలు పెట్టుకుని మంట పెట్టుకుని చలికాలంలో పీకలోతో నీళ్లలో మునిగి తపస్సు మొదలుపెట్టింది. పరమేశ్వరుణ్ణి చెలింపజేయడానికి మన్మధుడు బయలుదేరాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు, పూల బాణాలు ప్రయోగించాడు. కానీ సాధ్యం కాలేదు. చివరికి ఆ ఈశ్వరుడు 3వ కన్ను తెరిచి మన్మధుని అస్తాభస్మం చేశాడు. మన్మధుడికి అస్తాభస్మం అయిపోయాడు. ఇప్పుడు దేవతలంతా వెళ్లి ఈశ్వరుణ్ణి పరిపర విధాలా ప్రార్థించి, ఈశ్వరా, భూలోకంలో తారకుడు అనేటటువంటి రాక్షసుడు ఒకడు జన్మించాడు, అతడు మరణించాలి అంటే నీకు హైమవతికి వివాహం జరగాలి, మీ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డ వల్లనే, ఆ కుమారుడి వల్లనే ఈ తారకాసుర సంహారం జరుగుతుంది అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడయ్యా. కాబట్టి దేవదేవా, నువ్వు పార్వతీదేవిని వివాహం ఆడవలసింది. నీకు పుట్టినటువంటి కుమారుడే తారకుణ్ణి సంహరిస్తాడు అనే మాట మర్చిపోవద్దు. మా మొరాలించు, మా కష్టాలన్నీ కూడా కడతీర్చవలసింది, మమ్మల్ని రక్షించవలసింది, మా కోరిక మన్నించవలసింది అని ప్రార్థించారు. వాళ్ల మొరాలకించాడు ఈశ్వరుడు. సరే అన్నాడు. మరి పార్వతీదేవి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నది. పార్వతీదేవి నిశ్చలమైనటువంటి భక్తితోనే తపస్సు చేస్తూ ఉన్నదా? నిజంగానే తన మీద ఆవిడికి అంత మనసు ఉన్నదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజున ఈశ్వరుడు బ్రహ్మచారి వేషం ధరించి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నటువంటి అరణ్యానికి వెళ్లాడు. వచ్చినవాడు ఈశ్వరుడు అని ఆవిడికి తెలియదు. సరే ఎవరో అతిథి వచ్చాడు అని సత్కారాలు చేసింది. ఆవిడ యొక్క సత్కారాలు అందుకున్న తర్వాత ఈశ్వరుడు ఆ పార్వతిని పరీక్షించడం మొదలుపెట్టాడు. అక్కడ అడుగుతాడు, అమ్మా, నువ్వు దేనికి గాను తపస్సు చేస్తూ ఉన్నావు? పార్వతి సమాధానం చెప్పింది, నేను ఈశ్వరుణ్ణి వివాహం ఆడాలి అని అనుకుంటూ ఉన్నాను, ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసం నేను తపస్సు చేస్తూ ఉన్నాను అంది. ఈశ్వరుడి దగ్గర ఏమున్నది తల్లి? ఆయన దగ్గర అందమనేది లేదు. ఆ కళ్ళు చూస్తే ఒక్కన్ను పైకి ఒక్కన్ను కిందికి, ఎగుడు దిగుడు కన్నులున్నాయి. అతడి మీద నీకెందుకమ్మా అంత మక్కువ అన్నాడు. అంటే అప్పుడు పార్వతీదేవి సమాధానం చెబుతుంది, స్వామి ఎగుడు దిగుడు కన్నులు అంటే ఆ మధ్యలో ఉన్నటువంటిది మూడవ నేత్రం, అది జ్ఞాన నేత్రం కదా, అతడు మహాజ్ఞాని అన్నది. సరేనమ్మా, అతని తింటానికి తిండి లేదు, బెచ్చమెత్తుకుని తిరిగేటటువంటి జంగం దేవరా నిన్ను ఏ రకంగా సుఖపెడతాడు అన్నాడు. స్వామి సిరి సంపదలు భోగ భాగ్యాలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి, ఈశ్వరుడు విరాగి అయినటువంటి మహానుభావుడు అంది. అమ్మా బూర్ది పోసుకుని తిరుగుతాడు, కడు దరిద్రుడు అన్నాడు. స్వామి కుబేరుడికి నవనిధులను దానం చేసినటువంటి వాడు, అతడు దరిద్రుడవుతాడు ఎట్లా అవుతాడు అంది. కట్టుకోవటానికి బట్టలు కూడా లేనటువంటి వాడు దిగంబరి అన్నాడు. స్వామి దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు, అతడు దిగంబరుడు ఎలా అవుతాడు అంది. అమ్మా పుట్టుపూర్వత్రాలు ఏమీ కూడా లేనటువంటి వాడు, తల్లిదండ్రులెవరో తెలీదు, అతన్ని వివాహం చేసుకుంటావా అన్నాడు. స్వామి అతడికి అసలు పుట్టుక అనేదే లేదు, పుట్టుక లేదు మరణం లేదు, అటువంటి వాడికి తల్లిదండ్రులు ఎట్లా ఉంటారయ్యా? సర్వలోకాలకు అతడే తండ్రి, అతడే తల్లి. ఈ విధంగా పార్వతీదేవిని పరిపరి విధాలా ప్రశ్నలు వేశాడు ఈశ్వరుడు. ఆవిడ చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా విన్నటువంటి వాడై సంతృప్తి చెంది చివరికి పార్వతీదేవిని వివాహం ఆడాడు. శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగిపోయింది. ఆ వివాహానికి దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య ఉరగగణాలన్నీ కూడా వెంచేసినాయి. ఆ వివాహానికి విచ్చేసిన వారందరూ కూడా యథావిధిగా చందన తాంబూల సత్కారాలు అన్ని అందుకుని ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి, అమ్మా ఇంతకాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేసి ఉన్నావు, శరీరం అంతా కూడా బాగా అలసిపోయి ఉంది, అందులోనూ వివాహ వేడుకలు, అందుచేత మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవలసింది. ఆ వెండి కొండ మీద నవరత్నాలు తాపడం చేసినటువంటి సేన మందిరం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా పరక గదిని ప్రవేశించారు. ఆ గది అంతా చాలా అందంగా అలంకరించబడి ఉన్నది. నందీశ్వరుడు అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో దాన్ని అలంకరించాడు. ఆ గది సర్వాలంకార శోభితమై విరాజిల్లుతూ ఉంది. 12 గుమగుమలు, కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు, అందమైనటువంటి చిత్రాలు వేశారు. సువాసనలు వెదజల్లేటటువంటి మల్లె, జాజి, సంపెంగ ఇత్యాది పూలతో అలంకరించారు. ఆ గది మధ్యలో హంసతూలిక తల్పం, దానిమీద పూల పాన్పు. ఇంతెందుకు? అందులో ప్రవేశించినటువంటి వాడు విరాగి అయినప్పటికీ మరుక్షణంలో సరాగి కావలసిందే, శృంగారానుభూతి కలిగి తీరాల్సిందే. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆ గదిలో ప్రవేశించారు. కేళీ మందిరం దరిదాపులకు కూడా ఎవరిని రానివ్వద్దు అని శాసించాడు పరమేశ్వరుడు. శివుడి యొక్క ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు. రాజహంసలు మానస సరోవరంలో ప్రవేశించినట్లుగా శయ్యామందిరంలో ప్రవేశించారు వీళ్ళిద్దరూ. మన్మథ క్రీడలతో తేలియాడుతూ ఉన్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ వారికి మాత్రం కాలం ఒక క్షణంలాగా గడిచిపోతూ ఉంది. తారకాసురుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతూ ఉన్నాడు. చివరకు దేవతలు తాగటానికి నీరు కూడా లేకుండా చేసేశాడు ఈ తారకుడు. అతని యొక్క బాధలు భరించలేనటువంటి దేవతలు బ్రహ్మ దగ్గరికి పోయి, పరమేష్ఠి, రాక్షసులు తపస్సు చేస్తూ ఉన్నారు, వాళ్లు కోరినటువంటి కోరికలన్నీ కూడా నీవు తీరుస్తూ ఉన్నావు, ఆ వరాల యొక్క బలంతో వాళ్లు దేవతలైనటువంటి మమ్మల్ని నానా హింసలు పెడుతూ ఉన్నారయ్యా, మేము ఆ తారకాసుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం, ఏ రకంగా అయినా సరే మమ్మల్ని రక్షించాల్సింది అని చెప్పి వేడుకున్నారు. బ్రహ్మ దేవతల్ని చూసి, పుణ్యాత్ములారా, మీ బాధలు నేను అర్థం చేసుకోగలను, తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వకుండా ఉండటం అనేది సాధ్యమయ్యే పని కాదు. నేను ప్రత్యక్షం కాలేదనుకోండి, అతడు ఇంకా ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు, ఆ తపస్సు యొక్క వేడికి లోకాలన్నీ కూడా బూడిదైపోతాయి, కాబట్టి లోకాలు రక్షించడం కోసమైనా సరే నేను ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తారకుడు లోకగండకుడయ్యాడు, అతన్ని సంహరించేటటువంటి మార్గం విష్ణుమూర్తి అయి చెప్పాలి, మనం అందరం కలిసి ఆ శ్రీగారిని వేడుకుందాం పదండి అన్నాడు. బ్రహ్మదేవుడు ముందు నడవగా అష్టదిక్పాలకులు, మిగిలినటువంటి దేవతలు, మహర్షులు, మునీశ్వరులు అందరూ కూడా ఆ శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లారు. వైకుంఠం యొక్క ద్వారం సమీపించగానే ఆ పద్బాంధవ, అనాథరక్షక, వైకుంఠవాస, శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు. వాళ్ల యొక్క ఆర్తనాదాలని కూడా విన్నాడు శ్రీ మహావిష్ణువు. పరిస్థితి అర్థమైంది, తారకుడి యొక్క బాధ నుంచి మమ్మల్ని రక్షించండి అని అడుగుతూ ఉన్నారు దేవతలు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవతలారా, పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉన్నారు, ఇప్పుడు శివుడి యొక్క వీర్యం వలన ఉదయించేటటువంటి కుమారుడే తారకుణ్ణి సంహరించగలుగుతాడు. 1000 దివ్యమైనటువంటి సంవత్సరాలు జరిగితే గాని శివుడికి వీర్యస్ఖలనం కాదు, అందుచేత అంతవరకు వేచి ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయితే దీనికి ఒక చిన్న మార్గం మాత్రం ఉంది. పరమేశ్వరుని యొక్క వీర్యం పార్వతీదేవి గర్భంలో పతనం కాకుండా నిరోధించండి, అప్పుడు మీ పని చాలా తేలికవుతుంది అన్నాడు. అయితే స్త్రీ పురుషులు ఇద్దరు కామ వ్యాపారంలో ఉన్నప్పుడు వాళ్లకి అంతరాయం కలిగించటం అనేది నీచాతి నీచమైనటువంటి పని, దానివల్ల మహాపాపం కూడా వస్తుంది. దీనికి ఓ చిన్న కథ ఉన్నది, అది చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవేంద్రుడు ఒకసారి నందనోద్యానవనంలో రంభతో కామకేళిక విలాసాలలో తీరియాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రుడిని దర్శించడం కోసమని స్వర్గానికి వచ్చాడు. వచ్చినటువంటి మహర్షి ఉద్యానవనంలో రంభ, ఇంద్రుడు ఇద్దరూ కలిసి ఉండటం చూశాడు. అటువంటి సమయంలో చూసినా కూడా చూడనట్లుగా వెనక్కి వెళ్లిపోవాలి కాని దుర్వాసుడు మాత్రం వాళ్ల దగ్గరికి పోయి నుంచున్నాడు. ఇంద్రుని యొక్క బాహువులను వదిలించుకుని రంభ దూరంగా వెళ్లిపోయింది. ఈ రకంగా వాళ్ల యొక్క కలాపానికి విఘ్నం జరిగింది. ఈ పాపం దుర్వాసుని పట్టుకుంది. అతడి భార్య 1000 సంవత్సరాలు జబ్బు చేసి మంచం ఎక్కింది. ఆ సమయంలో దుర్వాసుడు చండికానే ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాడు, కాని ఈ పాపం వల్ల ఆమెతో కూడా కాపురం చేయలేకపోయాడు. కాబట్టి ఈ విషయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రాల్లో తేలియాడుతూ ఉన్నారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. తారకుని యొక్క ఆగడాలన్నీ కూడా మితిమీరిపోతూ ఉన్నాయి. లోకాలన్నీ గడగడలాడిపోతూ ఉన్నాయి. ముల్లోక వాసులు కూడా ఈ ముప్పును భరించలేక పరుగు పరుగున పరమేశ్వరి దగ్గరికి పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్లాడు. యథాప్రకారం పార్వతీ పరమేశ్వరులు మర్మద సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి చూసి, పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నదయ్యా, లోపలికి వెళ్తాము అన్నాడు. లోపలికి వెళ్లటానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేష్ఠి యొక్క ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు. లక్ష్మీకాంతుడు తనతో వచ్చినటువంటి దేవతలతో, దేవతలారా, శివుడి యొక్క ఆజ్ఞను మనం ధిక్కరించడానికి లేదు, అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్లిపోవడానికి అంతకన్నా లేదు, కాబట్టి యుక్తియుక్తంగా ఓ పని చేద్దాం, పార్థివలింగాన్ని ఒకదాన్ని అంటే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేసి బిలవదళాలతోనూ తుమ్మిపూలతోనూ పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిద్దాం. అప్పుడు భక్తవత్సమైనటువంటి ఆ శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. విష్ణువు చెప్పిందే తడవుగా దేవతలందరూ కూడా మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని అరచేతిలో ఉంచుకుని యథావిధిగా అర్చన గావించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులిచ్చారు. అప్పుడు శంకర భక్తవ శంకర పాహిమాం పాహి పాహి రక్షమాం మహేశ్వర రక్షమాం అంటూ నినాదాలు చేశారు. భక్తవ శంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దేవతల యొక్క భక్తి ప్రపత్తులకు సంతసించినటువంటి వాడై పార్వతీదేవిని వదిలిపెట్టి వారి ముందు ప్రత్యక్షమై, దేవతలారా మీకేం కావాలి, మీరు వచ్చినటువంటి పని ఏమిటి అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ముక్తగంఠంతో దినముందు ఆశ్రితవత్సల అనాథ రక్షక పాహిమాం పాహిమాం స్వామి, తారకాసురుని యొక్క బాధలు మేము పడలేకుండా ఉన్నాం, ఆ దుర్మార్గుడు నీ వీర్యం వల్ల పుట్టినటువంటి కుమారుడు వల్ల తప్ప ఇతరులతో మరణించడు, అతడు మరణిస్తే గాని లోకాలని కూడా శాంతించవు, కాబట్టి మమ్మల్ని రక్షించవలసింది మహాప్రభు అని వేడుకున్నారు. దేవతల యొక్క మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు తన యొక్క వీర్యాన్ని అగ్నిగుండంలో వదిలిపెట్టాడు. పార్వతీదేవి శేయా మందిరం నుంచి బయటికి వచ్చింది. జరిగినటువంటి సంగతంతా కూడా తెలుసుకుంది. అప్పుడు దేవతలతో, దేవతలారా మీరు చేసినటువంటి పని మూలంగా నా గర్భాన జన్మించవలసినటువంటి బాలకుడికి అవాంతరం ఏర్పడింది, కాబట్టి ఇక నుంచి మీ భార్యలైన మీకు సంతానం కలగదు అని చెప్పి శాపం పెట్టింది. పరమశివుడు పరిపరి విధాల పార్వతికి నచ్చజెప్పి మళ్లీ శయ్యా మందిరంలోకి వెళ్లిపోయాడు. ఒకసారి సప్తఋషులు దేవతల యొక్క ప్రీతి కోసం యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం పూర్తిగా వచ్చింది. సప్తఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు సమర్పిస్తూ ఉన్నారు. అగ్ని యొక్క జ్వాలలలో ఆ మునికాంతల యొక్క మొగాలన్నీ కూడా కళకళ ఆడుతూ ఉన్నాయి. వారి యొక్క అంధచందాలు చూసి మోహపరవశులయ్యాడు అగ్నిదేవుడు. క్రమేణా అతనిలో విరహాగ్ని విచ్చరిల్లిపోయింది. ఆ విరహాగ్నితో వేగిపోతూ ఉన్నాడు. భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నది అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి. ఏ రకంగా అయినా సరే తన భక్తను శాంతపరచాలి అనుకున్నటువంటిదై ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని యొక్క రూపాన్ని ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది, ఆయన్ను సంతోషపెట్టింది. ఆ రకంగా 6 రూపాలు ధరించింది. కాని వశిష్ఠుడి యొక్క భార్య అయినటువంటి అరుంధతి యొక్క రూపం మాత్రం ధరించలేదు. ఇలా 6 మునిపత్తుల రూపంలోనూ అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్నటువంటి ఆ శివుడి యొక్క వీర్యం 6 రూపాలుగా ఆ స్వాహాదేవి యొక్క గర్భంలో ప్రవేశించింది. స్వాహాదేవి శివుడి యొక్క వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసం మీద ఒక శిఖరాన వదిలిపెట్టింది. గాలి యొక్క కదలిక చేత ఆ వీర్యం ఆకాశగంగలో పడింది. గంగ కూడా శివుని యొక్క వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలిపోయి నదీ తీరంలో గల రిల్లు దుబ్బుల్లో ఆ వీర్యాన్ని వదిలివేసింది. 6 రెల్లుగడ్డిలోనే ఒక బాలకుడు జన్మించాడు. శరము అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డి ఎందు జన్మించాడు కాబట్టే అతడు శరజన్ముడు అని పిలువబడ్డాడు. మార్గశుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లు దుబ్బుల్లో ఇలా వదలబడినటువంటి ఆ శివుని వీర్యం పరిపక్వం చెంది ఒక బాలకుడు జన్మించాడు. అతడు 6 తలలు 12 చేతులు కలిగి ఉన్నాడు. మణిమయ కిరీటాది ఆభరణాలు కలిగి ఉన్నాడు. దివ్యమైనటువంటి శాస్త్రములు వాస్త్రములు ధరించి ఉన్నాడు. చతుర్వేదాలు ఆయుర్వేదము ఓంకారము ఈ ఆరింటిని కూడా తన ఆరు ముఖాలతోనూ వెళ్ళవేస్తూ ఉన్నాడు. అతనికి వజ్రకాయం. ఈ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాన కురిపించారు. ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్రులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారు అనేటటువంటి అపవాదం వచ్చింది. మహర్షులు వాళ్ల భార్యలను ఇంటి నుంచి వెళ్లిపోమ్మన్నారు. మునిపత్రులు ఇల్లు వదిలిపెట్టి గంగానది తీరం చేరి రెల్లు దుబ్బుల్లో ఉన్నటువంటి ఆ పసిపాపాయిని చూశారు. ఆ బాలుని చూడగానే వాళ్ల యొక్క స్తనముల నుంచి స్తన్యం ప్రసవించింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ బాలుని దగ్గరకు తీసుకుని అతడికి స్తన్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తమకు ఉన్నటువంటి ఆ వచ్చినటువంటి అపవాదును విన్నవించి తమను రక్షించమని వేడుకున్నారు. వారందరికీ కూడా అభయం ఇచ్చాడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. ఆరుగురు మునిపత్రులను కూడా కృత్తికలు అని అంటారు. షణ్ముఖునికి ఈ కృత్తికలు స్తన్యం ఇచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అని పిలువబడ్డాడు. కుమారుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. సింహ శార్దూలాది మృగాలే అతడికి ఆట వస్తువులు. శివధనస్సును అనవలీలగా ఎత్తి సంధించి బాణాలు వేశాడు. ఆ బాణంతో హిమాలయ పర్వతాల్లోని ఒక శిఖరంగాస్తా ఎగిరిపోయింది. ఇంకో బాణంతో క్రౌంచ పర్వతంగాస్తా ముక్కలు ముక్కలైపోయింది. విలువిద్యాభ్యాసం చేసే రోజుల్లో అనేక మంది రాక్షసులను సంహరించేశాడు. ఈ విషయం తెలిసినటువంటి దేవేంద్రుడు తనకన్నా బలమైనటువంటి వాడెవరో దేవతల్లో ఉద్భవించాడు, ఎందుకైనా మంచిది, అతన్ని అంతం చేద్దాము అని చెప్పి వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకి ప్రయోగించాడు. వజ్రాయుధం కుమారస్వామి ఏమీ చేయలేకపోయింది, పైపెచ్చ మొక్కబోయింది. ఆ సమయంలో కుమారస్వామి యొక్క వక్షస్థలం నుంచి విశాఖుడు, కుడిపార్శ్వం నుంచి శాఖుడు, ఎడమ పార్శ్వం నుంచి వైగమాఖ్యుడు జన్మించారు. బల పరాక్రమంలో వారికి వారే సాటి. వాళ్ళు ముగ్గురు కూడా బయలుదేరి ఇంద్రుని మీద యుద్ధం చేసి ఇంద్రుణ్ణి బందీగా తెచ్చి కుమారస్వామి ముందు నిలబెట్టారు. కుమారస్వామి ఇంద్రుణ్ణి క్షమించి వదిలేశాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కొలుదీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనేటటువంటి కన్యను ఇచ్చి వివాహం చేయండి అని సలహా ఇచ్చాడు. ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనాధిపతిగా ఎన్నుకున్నది. త్రిమూర్తులు, ఇంద్రాయ దేవతలు తథాస్తు అన్నారు. దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలన్నీ కూడా కుమారస్వామికి ఇచ్చేశారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, నీ శౌర్య పరాక్రమాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసింది, ధర్మ సంస్థాపన చేయవలసింది. తారకాసురుడు వర బల గర్వంతో విరవీగుతూ ఉన్నాడు, అతన్ని సంహరించి దేవతలకు శుభం చేకూర్చవలసింది అన్నాడు. దేవసైన్యాన్ని వెంటబెట్టుకుని తారకుడు నివసించేటటువంటి శోణితపురం మీద దండయాత్రకు బయలుదేరాడు షణ్ముఖుడు. రణభేరులు మోగినాయి. వేరీ భాంకారాలన్నీ కూడా దిక్కులు పిక్కటిలినై రాక్షసుల యొక్క గుండెలన్నీ కూడా అదిరిపోయినాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. ధర్మ పద్ధతి ప్రకారం విశాఖుడిని రాయబారంగా పంపించారు. విశాఖుడు తారకాసుడి యొక్క సభకి కవకు వెళ్లి, దానవేంద్ర, నువ్వు లోకంలో దేవతలను ఓడించావు, ధర్మాన్ని నాశనం చేశావు, ఇది చాలదన్నట్లుగా దేవతలను, మునులను, ముని పుంగవులను, సాధు పుంగవులను నానా బాధలు పెడుతూ ఉన్నావు, నీకిది తగదు. ఇంతవరకు జరిగిన దాన్ని వదిలి ఇక నువ్వు పాతాళానికి వెళ్లిపో, భగవతి పురాన్ని ఏరుకో, స్వర్గాన్ని దేవతలకు అప్పగించి, లేదా నీ వంశంగాస్తా నాశనం అయిపోతుంది. షణ్ముఖుడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. ఆ మాటలు విన్నటువంటి తారకాసుడికి ఒక పక్క నవ్వు ఇంకో పక్క కోపం వచ్చినాయి. అతడు విశాఖుడితో, ఔరా, నిన్నగాక మొన్న పుట్టినటువంటి షణ్ముఖుణ్ణి చూసుకున్నా దేవత.
2: ఓం నమ శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్. ఓం నమ శివాయ.

ేవాజ్ఞాయం దేవాం దేవ్యాజ్ఞాయ కర్మాణమీ క్రియాదం దళిత విరాజి సమయం ఘతవంతం కూడా.

అన్నర్భరామిడర్భస్వయం భ్రష్మ సంజాయమృతమన్వాచేతమహం హృదయా ప్రజాసమహం రాయ స్వాహేణ

గృహ్ణాయతనే దేవత పరిగృహ్ణాశ్వభూత ఇదతృద్రాహ్మణ ప్రదభద్వతముపేష్యం గోజాగ్ర

అనుషేదాయ మహేంద్రియాయ భద్రాదే విశ్వమనవృత్రహత్యే అనక్షత్రమనసహోయ దత్రేంద్రదేభిర్ణదేక్ష్యే ఆయస్మిన్ సత్రవాసవాతిష్టంది స్వాదుహోయసృత్తమైంద్రస్య ధర్మో అదితి ఆమాసు పక్వమైరూర్యోహయోభి ధర్మన్నసామంతపదాసు భక్తభర్జస్పంజర్పణేగిర ఇంద్రమిద్రాఖిలో గృహరింద్రమర్గేభివర్తిన ఇంద్రం వాణీరణోషత గాయం విద్వాగాయత్రిణోర్చంజర్గమర్చిన బ్రహ్మాణస్వాసులక్రమబుద్ధగుంశనివయే అగుంహోముజే ప్రఫలే వామేషామోషిక్షతాబున్నేషు మతింగ్రనా ఇదమింద్ర ప్రతిహవ్యంగభాగ సత్యాస్వం జగజమానశ్చకామాన్మాభిగనాజగానస్తవై పురాపార్యాలింద్రవన్నః అగుంహోయత్ర వేపరద్యథానో నావే భయాంతరుభయే భవంతే ప్రసంరాజం ప్రథమమద్ధరానామగుంహోముచం గృషభం యజ్ఞానాం అవాణ్యపాదమస్తి నాహయంతమస్మిన్న ఇంద్రియం భక్తమోదః ఇంద్రమృతోదిత్రాయ్యత అధస్పదంతమే అస్మాగమ్మభిలాసతి ఇంద్ర

0: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోసెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోసెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Om Shivaya Namah. நீங்கள் கேட்கவிருக்கும் அடுத்த நிகழ்ச்சி சிவ கீர்த்தனைகள். இதில் நீங்கள் கேட்கவிருக்கும் பாடல் சந்திரசேகரா, பாடியவர்கள் ஆலத்தூர் சகோதரர்கள். வணக்கம். ஓம் சிவாய நமஃ.

నిత్యాయ నమః శంకరాయ నమః కీర్తిసాగరాయ నమః మయస్కరాయ నమః శివతరాయ నమః ఖండపరశవే నమః అజాయ నమః శుచయే నమః తీర్థాయ నమః కూల్యాయ నమః అమృతాధీశాయ నమః పార్యాయ నమః అవార్యాయ నమః అమృతాకరాయ నమః శుద్ధాయ నమః ప్రతరణాయ నమః ముఖ్యాయ నమః శూలపాణయే నమః అలోలుపాయ నమః ఉచ్చాయ నమః ఉత్తరణాయ నమః తార్యాయ నమః తారజ్ఞాయ నమః తార్యదూరగాయ నమః ఆతార్యాయ నమః సారభూతాత్మనే నమః సారగ్రాహినే నమః దురత్యయాయ నమః ఆలాద్యాయ నమః మోక్షదాయ నమః పథ్యాయ నమః అనర్థఘ్నే నమః సత్యసంగరాయ నమః షష్ఫ్యాయ నమః ఫేన్యాయ నమః ప్రవాహ్యోడ్డాయ నమః సికత్యాయ నమః సైకతాశ్రయాయ నమః హిరణ్యాయ నమః గ్రామణ్యే నమః పుణ్యాయ నమః శరణ్యాయ నమః శుద్ధశాసనాయ నమః వరేణ్యాయ నమః యజ్ఞరూపాయ నమః యజ్ఞేశాయ నమః యజ్ఞనాయకాయ నమః యజ్ఞకర్త్రే నమః యజ్ఞభోక్త్రే నమః యజ్ఞవిఘ్నవినాశకాయ నమః యజ్ఞకర్మఫలాధ్యక్షాయ నమః యజ్ఞమూర్తయే నమః అనాతురాయ నమః ప్రపథ్యాయ నమః కింశుకాయ నమః మేధ్యాయ నమః గృహ్యాయ నమః తల్ప్యాయ నమః ధనాకరాయ నమః పులస్త్యాయ నమః క్షయణాయ నమః గేహ్యాయ నమః గోవిందాయ నమః గీతసత్క్రియాయ నమః హృదయ్యాయ నమః హృద్యకృతే నమః హృద్యాయ నమః గహ్వరేష్ఠాయ నమః ప్రభాకరాయ నమః నివేష్ప్యాయ నమః నియతాయ నమః యంత్రే నమః పాగుంసవ్యాయ నమః ప్రతాపనాయ నమః శుష్క్యాయ నమః హరిత్యాయ నమః పూతాత్మనే నమః రజస్యాయ నమః సాత్వికప్రియాయ నమః లోప్యాయ నమః ఉలప్యాయ నమః పర్ణషద్యాయ నమః పర్ణపూర్ణాయ నమః పురాతనాయ నమః భూతాయ నమః భూతపతయే నమః భూయసే నమః భూధరాయ నమః భూధరాయుధాయ నమః భూతసంఘాయ నమః భూతమూర్తయే నమః భూతఘ్నే నమః భూతిభూషణాయ నమః మదనాయ నమః మాదకాయ నమః మాద్యాయ నమః మదఘ్నే నమః మధురప్రియాయ నమః మధవే నమః

తేజసాక్రాంత దిగంతరాయ సౌభాగ్య సంపత్ సదనాయ నిత్యం శ్రీం హ్రీం మహాభైరవతే నమోస్తు. చింతామణి స్వజన కల్పిత వారిజాత మందారవీత మణిమంటప మధ్యగాయ స్వర్ణ ప్రదాన నిరతాయ సదాసపర్యాం కుర్మో వయం త్రికర

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: వీడికి వరదలు వచ్చి ఇల్లు ముంచేసిన ఇంకో చోట నదుల్ని నింపి కొన్ని సంవత్సరాలు నీటి కరువు లేకుండా చేసింది. కనుక ఒక వస్తువు అఘోరంగా పరిణమించినప్పుడు కొందరికి ఘోరంగా మారుతుంది. ఏం చేస్తాం? కనుక సృష్టిలో ఉన్న ఘోరాఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తే అది నిజానికి ఘోరము కాదు అఘోరము కాదు, ఇట్ ఇస్ రిలేటివ్ టర్మ్. వాడి కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని కూడా వాడి కర్మానుగుణంగా కలిగిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది. ప్రతి అణువులో వ్యాపించి ఉంది, నీరులో వ్యాపించి ఉంది, నిప్పులో వ్యాపించి ఉంది, వాయువులో వ్యాపించి ఉంది, భూమిలో వ్యాపించి ఉంది, ఆకాశంలో వ్యాపించి ఉంది. మనకు పరిచయం ఉన్నవి చెప్పాను, ఇంకా పరిచయం లేని ఎన్నున్నాయో వాటిలో కూడా అవన్నీ వ్యాపించున్నాయి. మీరు అగ్నిని పరిశీలించండి, దానిలోని ఇదే లక్షణం కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో మండితే పొయ్యిలో మండితే అఘోరం, ఇల్లంతా మండితే ఘోరం, అవునా లేదా? ఇదే విధంగా వాయు దాని యొక్క స్థితి అంతే, మృదువుగా చక్కగా విస్తా ఆ పిల్లగాలి చల్లగాలి అలా తిరిగి వస్తానంటాడు. అది విజృంభించిందా మనం తిరగక్కర్లే, అదే తిప్పి ఎగరేస్తుంది. అంటే మళ్ళీ దానిలో ఘోరాఘోరములు సృష్టి అంతా. అందుకే పరీక్ష లోకాన్ని లోకాన్ని పరిశీలించడం మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాగ ఘోరాఘోరములుగా విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్యచంద్రులు వ్యవహరిస్తున్నారు. ఈ వేసవులు అమ్మో ఏమంటారండి అని అనుకోలే ఆయన్ని. ఇలాగే వారం రోజులు ముసిరి వెళ్ళనియండి, కనిపించట్లేదండి సూర్యనారాయణుడు, అవునా లేదా? ఏమిటి, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకు విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు మనకు అఘోరంగానే పరిగణించుతాయి. అందుకే ఏమిటి, రుద్రుణ్ణి శివుడిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి, విశ్వమంతా ఘోరాఘోరమే, ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు, నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల, జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి, అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో, శరీర వ్యవస్థలో ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా? ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకట్లేదే, ఇది ఇక్కడ ఎలాగ ఉన్నది. ఇలాగ ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి, శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి. ఇవి కూడా ఘోరాఘోరాలే. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి, ఆనందింపజేసే వాళ్ళు కొందరు, బాధ పెట్టేవాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టే వాళ్ళ విషయంలో మనం ఇప్పుడు పోతే బాగుండు ఇలాంటివి అనుకుంటాం. అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం ఈ అఘోరం రెండు మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే, ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు, వరదలు రాని వర్షాలు పడిని నా ఇల్లు మునిగిపోకూడదు అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు, ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోరాఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తాం మన రుద్రంలో, ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం, ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించుకున్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోరాఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించుకుంటుంది రుద్రం ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట, నువ్వు చూసే ప్రతి చోట. మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోరాలే. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా? కాదు, మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు, అవునా లేదా చెప్పండి? ఆహా వాళ్ళ వల్ల చాలా ఆనందం అంట, ఎవరు పిల్లలుంటే చాలా ఆనందం సంతోషమే ఉంటే ఒక లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులు అని సామెతుంది. ఏం చేస్తాం, వాళ్ళు లేడే అనే ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధ, వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్ని కుదురుపడ్డాయా లేదా. ఆ తర్వాత మరొక బాధ, వాడికి చదువుగా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషన్, రేసులు, ఎన్ని వేదంలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఒక బాధ. ఆ దొరికిన ఆ వస్తుంది ఆవిడ, ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ. ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదు అనగలరా? చూడండి ఇక్కడ, అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖభాజనుడు అయిపోయాడు. ఇవాళ వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే, కర్మానుగుణంగా. నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్థులే, వ్యక్తులవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాఘోరాత్మకమే. అందుకే రోజు శివుణ్ణి రుద్ర రుద్ర రుద్ర అని ఎందుకు అనాలంటే, స్వామి ఘోరం అఘోరం రెండు నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడుగా పరిణమించు. అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేనేవన్నీ చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేనేవన్నీ అనడానికి, ఒకటి నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం. అంటే శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం. అర్థం చేసుకునే మహాత్ముని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడు అంటే ప్రమహసి పదే నిస్త్రయి గుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం. త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము అఘోరము ఘోరాఘోరము అని మూడు విధములుగా నిండి ఉంటుంది. మూడు విధములు, రెండు అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి మూడు చూపించాను. ఇదేమిటండి మూడు ఎలాగా అంటే, ఇందాక చెట్ల చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ ఘోరమే ఘోరమవడం ఘోరాఘోరమిశ్రమం. ఇది ఘోరం అది అఘోరం అని సపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే అఘోరం సృష్టిస్తున్నాడు. ఎందుకు? రెండు ఆయన కాడు కనుక. ఘోరాఘోరములు రెండు ఒకే దానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు రెండు చూపిస్తున్నాడు, అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం. ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళములవ్వాలి అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది రెండు విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమైనా జరగచ్చు, రెండు అది ఏమిటో అర్థమయ్యే తెలివైనా వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు. సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడు ఏమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమా? చెప్పండి, వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులైతే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం, కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ఈ రెండూ చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే, సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతులు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేద సారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండిటికి మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తెలిపింది ఏమిటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద? ఆయన శివుడే. తండ్రి గట్టిగా అప్పుడు కొట్టాడంటే పిల్లలు నాశనం అయిపోయాను కొడుతున్నాడా? బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే నేను 4 సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానే పెట్టుకోలేదు కదా ఆయన దగ్గర. వచ్చిన వాడికి జబ్బు ఉంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడు లోపల ఉన్న ప్రారంభం జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు కానీ జబ్బు పోగొడతాడు ఆయన. అందుకే శివుడిని వైద్యుడు అన్నారు అలాంటి వాడు. అందుకు ఆ పరమేశ్వరుడు నిజమైన వైద్యుడు అని తెలుసుకుని సరెండర్ అయిపోతే ఇంకా వాడికి జబ్బు ఉంటుందా అండి? ఇది తెలుసుకోడు. ఆ సరెండర్ అవడాన్ని నమః అన్నారు. ఇది మూడవ విషయం. అందుకే మళ్ళీ నమస్కారానికి వచ్చాం. నమస్కార అంటే నమ్రభావం, సమర్పణ. ఈ సమర్పణ ఎన్ని విధాలుగా చేస్తున్నాం? అనేక నమస్కారాలు ఉన్నాయండి మనకి. ఏమిటి? రెండు చేతులతో నమస్కరిస్తాం మనం. ఈ రెండు చేతులతో ముక్కుళ ముద్ర, అంజలి ముద్ర అని రెండు ముద్రలు ఉన్నాయి. ముక్కుళం మొగ్గలా గుంచడం, అంజలి దోజలించడం, ఈ రెండింటితో నమస్కరిస్తాం. దేవతకు నమస్కరించవలసిన తీరు అది. రెండు చేతులు కలపాలి, ఒంటి చేతితో నమస్కరించకూడదు. ఒంటి చేతితో నమస్కరించితే ఏమొస్తుందనేది ధర్మశాస్త్రాలు చాలా భయంకరంగా చెప్పాయి. నేను చెప్తే కూడా భయం వేస్తుంది. ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతి నరికేసిన పాపం లేదని చెప్పారు. పిప్పలాద స్మృతిలో ఇది చెప్పబడుతున్నది. అందుకే ఒంటి చేతి నమస్కారాలు ఉన్నాయే అది కాదు, రెండు చేతులు దోజలించి నమస్కారం. ఎందుకంటే రెండు ఉన్నాయిగా మనకి, ఏకం చేయాలి. ఆ చేసి నమస్కరించడం ఉన్నదే అది చాలా విశేషం. సృష్టంతా రెండు, ఏకం చేసి దర్శించు. నువ్వు రెండుగా కనిపిస్తున్నావు, నువ్వు ఏకమే. ఆ రెండింటిని ఏకం చేసేటప్పుడు రెండు చేతులు దోజలించి తల వంచాలి. నమ్రభావం అది. అదే ఇలా పెట్టి అలా ఉండడం కాదు, తల వంచుతున్నావు నువ్వు. నమ్రభావ ప్రకటన. ఈ నమ్రభావ ప్రకటన ఎన్ని రకాలుగా అంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం అని కూడా చెప్పారు. ఫుల్ సరెండర్ అది అష్టాంగం. స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమికి ఆంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదుట. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రమాణమే ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగం వచ్చింది. టోటల్ సరెండర్, ఇది నమస్కారం. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోజనించడం రెండు చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి, ఈ రెండింటితోనే మనకు చిక్కంతా కూడా. ఎందుకంటే తల వంచమంటే అంత మనం తొందరగా ఉంచుతామా? అది అంత తొందరగా వంగదు, మహాపొగరు ఈ తలకి. అందుకే తల వంచడం మహాకష్టం. తల వంచాలి, చేతులు దోయిలించాలి, అది విశేషం. ఈ రెండే మన తిప్పలన్నిటికీ కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా, చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీని కరములు అని పేరు, కరోతి. అంతే కదా ఇవి చేస్తున్నాయి, అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం. ఇది మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్న అసచిక్కులు వీటితోనే, అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ రెండు ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన యహం పోతోంది వాళ్ళు. ఆలోచన ఆచరణ రెండు పరమేశ్వరునికి అర్పించడమే నమశబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పెడితే అక్కడ పారేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే, చాలా విలువైన వస్తువులు. అవి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పళ్ళవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్ ఎక్కిదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కాదండి, ఎందరో ఉండొచ్చు, కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు రెండు చేతులు దోయించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అనే బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెళుతుందో చూడండి. అందుకు నమశ్శబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు. ఎంత విశేషం ఉందో చూసారా. అందుకే భారతీయుడు, భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకయిందంటే ఇన్ని అర్థాలు ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక. అందుకే ఇలాంటి భాష కానీ ఇలాంటి పదాలు కానీ మరో భాషలో దొరకవండి, వెతికినా దొరకదు. అది కేవలం భారతీయుల సొత్తు. ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి, అందులో వేదంలో దొరికింది. అందుకు నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పాం. నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట. ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది. ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది. అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే, అంతేగాని పనికి మాలినటువంటి ఏవో ఇటు తిప్పడి తిప్పి చెప్తున్నవి నేను చెప్పడం లే. సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది. మనః అనే శబ్దమే నమః అయిందిట. దీనికి సూత్రం ఉంది, వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని. వర్ణ విపర్యయ న్యాయం ఎలాగూ అంటే హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు. హింస అనే శబ్దం నుంచే సింహ అనేది పుట్టింది. అన్నీ ఇలాగొచ్చినవి. అది హింసించే లక్షణం కల జంతువుల్లో అతి గొప్పది గనక దానికి సింహ అన్నారట. అలాగే మన ఏవ నమః, మనస్సే నమస్సయింది. అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని, ఇంకా నా మహ ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని, అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహా చైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని. మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం. అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే, అది విశేషం. అందుకు నమస్కారం కింత శక్తి ఉంది గనకనే రుద్ర నమకం అంత గొప్పదైంది. నమః అనేది ఎంత జ్ఞానానికి తీసుకెళ్తాం చూడండి. ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం, అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం. ఘోరముల్లో అఘోరముల్లో రెండిట్లో నువ్వే ఉన్నావని నాకు తెలిసింది గనక ఓ పరమేశ్వరా నీకే నమస్కారం అని చెప్తున్నది రుద్రం. ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయనేమి హింసిస్తాడండి? అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు, వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాడట. ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుంటే చాలా సంతోషం, మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. గుర్తే లేకపోతే బాధ లేదు, లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది. కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మాత్రమైనా చెప్పుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటినీ నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి. ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్. మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం. భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం, దాని అసలు కారణాన్ని తెలుసుకోం. మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే, అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి? సంఘటన, సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా. దృష్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడ దాకా లాగుతాడు ఈ మంత్రకారుడు. అది విశేషం. ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు, ఎందుకంటే వాడు ముందు మాస్క్ను చూశాడు. కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో రెండు కన్నాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు, అందుకు ఆ రెండు కన్నాలు పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు. పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు. చూస్తే

అనంతమైన శివత్వం అనే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం. ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటినీ తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు, అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్చమి. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ, అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతుంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్ని యందు, నీటి యందు, ఔషధులు యందు, దీని యందు, దాని యందు ఏమిటి, విశ్వాభువన వివేశ, ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ ఆ రుద్రునికి నమస్కారము. ఈ వివేశ ప్రవేశించుట విష అనే ధాతువు నుంచి వచ్చింది. ఆయన దీనిలో ప్రవేశించి ఉన్నాడు కనుకనే దీనికి విశ్వం అని పేరుట. విశ్వం అని ఎందుకు పేరు వచ్చిందో అర్థమైంది కదా. విష ధాతో వివేశ అని అర్థం, విష అనే ధాతువుకి ప్రవేశించుట అని అర్థం. మనం విశ్వం విశ్వం విశ్వం అని అంటున్నాం అంటే అర్థం లోపల ఆయన దూరేడు అని అర్థం. ఒకడు దూరినది, ఒకడు దూరినది అని అర్థం విశ్వం అంటే. అనగా పేరే చూడండి, విశ్వం అంటే ఆయన దూరింది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటామేమోనని వాటిని ముందు వదిలేశారు మన మీదకి. విశ్వం అని ఆలోచిస్తే పరమేశ్వరుడు ప్రవేశించినది విశ్వం. ఎలా ప్రవేశించాడు? ఏదో ప్రవేశించి ఒక మూల వచ్చి కూర్చున్నాడండి, కాదండి, ప్రవేశించి ప్రతి అణువునా వ్యాపించిపోయేట. అందుకే రెండవది ఏమిటి, విష్ణుహు, విశ్వం విష్ణుహు, అక్కడికి తెలుసుకుందాం. అందుకే రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నామా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్రా నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివినియవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి, విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి, రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థం. విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయన శివుడే. ఆయనకు నిజానికి ఘోరము అఘోరము రెండు ఆయనకు అవసరం లేదు, రెండు మన మంచికే చేస్తున్నాడు ఆయన అని తెలుసుకుంటేనే శివుడు. మంచికి పనిచేసేవాడిని శివుడు. శివమిచ్చం మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని భారతంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు శివశబ్దానికి అర్థం. ఎల్లవేళలా జీవులకి శివము కలిగించాలనే స్వభావం ఎవడికుందో ఆయన శివుడు అని. ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శివం ఇవ్వడమే, శుభం ఇవ్వడమే. అందుకు ఆయన సహజ స్వభావం శుభం, ఆయన ఇచ్చేదే శుభం. ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నా మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రమో ఉంది గనకనే వాడు తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను తల్లి తిట్టింది, తండ్రి తిట్టింది అంటే వాడు చిన్నప్పుడే పారిపోతాడు. వాడు అంటే ఇంత మందరించిన ఇంత నా క్షేమం కోసమే అని ఎలా ఉందో ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పరమేశ్వరుడు ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి చేస్తున్న పనే అని తెలుసుకోవడమే శివత్వ దర్శనం. పార్థివలింగార్చన అంటే అర్థం లింగం అంటే లీనమై ఉన్నది అని అర్థం కదా. ఇప్పుడు రుద్రుడు వివేశ అన్నాం, వివేశ అంటే ప్రవేశించాడు, ప్రవేశించి లీనమైపోయాడు. లీనం అంటే వ్యాపకమైపోయాడు. లీనమైన వాడినే లింగం అన్నారు మరి ఏంటి కదా, లీనత్వాత్ లింగ. ఇలా వ్యాపించిపోయాడు గనక అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఈ మట్టి లింగంలో వ్యాపించిపోయాడు అంటే మట్టిలో కూడా

శరీరంలోనే ఉన్నాడు. మట్టిలో ఆయన ఉన్నాడు కనుకనే మట్టి అయిన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. పార్థివ దేహంలో ఉన్నాడు కదా, అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివ లింగం. అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా, అధ్యాత్మ లింగార్చన అన్నాడు. అది విశేషం. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా? ఇదిగో ఇవన్నీ చేయగా చేయగా అప్పుడు తెలుస్తుంది క్రమంగా. ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది. అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా? విశ్వం అంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం. వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా? ఏది శుభం ఇవ్వాలి అని? ఇప్పుడు కనిపించేదాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు? కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎలా తెలియదో, ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీద కోసమే పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా. ఆయన ఎప్పుడు ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు. ఇక్కడ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతమృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది విశేషం. అయ్యా ఎక్కడున్నాడైనా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్ఫురత్. పాతాళ ఆపాతాళ, పాతాళం అంటే అధోలోకం. మన కంటికి కనిపించకపోతే పాతాళం అండి అంటాం. అంటే మనకి కంటికి కనబడని ఏవో అట్టడుగు లోకాల నుంచి మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త భువనాలలోనూ ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో, ఉట్టి వ్యాపించి కనిపించకుండా ఉన్నాడా? స్ఫురత్, చాలా స్పష్టంగా కనబడుతున్నాడు అండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగలం. అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా. ఎంత స్పష్టం, ఆవిస్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు మనకు, ప్రతిదానిలో స్ఫురిస్తున్నాడు తెలుసుకోగలిగితే. ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతిదానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖదుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లోపల తిన్నా అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? ఆలోచిస్తే ఆశ్చర్యం, ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా? నీలో నాలో విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆవిస్ఫురత్ ఎలా ఉన్నాడు? జ్యోతి స్ఫాటిక లింగం. ఈ మహావిశ్వమంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతి స్ఫాటిక లింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం? ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అతడు జ్యోతిర్లింగం స్ఫటికలింగం అన్నారు. జ్యోతి స్ఫాటికలింగం. జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? ప్రకాశిస్తోంది కనుక, స్ఫురత్ అని అన్నారు కనుక, స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది కనుక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే అంటే దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతి గాని. జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా, లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది? స్ఫాటికలింగం. స్ఫటికంలా ప్రకాశిస్తుందట. స్ఫటికంలా అని ఎందుకన్నారు అంటే, శివుడు స్ఫటికంలా ఉంటాడా అంటే, దీనికి సంకేతం ఏంటంటే విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా ఆయనే నీరైనా ఆయనే నిప్పైనా వీటన్నిటినీ నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన. స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధతత్వం అది.
అందుకు జ్యోతి స్ఫాటికలింగం. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు, అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు. ఆయన జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం ఆనందం కలబోసి ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోందిట. అమృతే నా ప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడే. వెలుగు అంటున్నాం, తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్నిశామమే ఇది. వెలుగు తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత దయ ప్రేమ ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి. కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి, జ్ఞానం ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటికలింగం అనడం, మౌళివిల సత్పుణ్యేందు వాంతామృత అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. రోజుకింతటితో స్వస్తి.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Swami. ఒకసారి హిమవంతుడు ఆ పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమేశ్వరు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. ఆ పరమేశ్వరు యొక్క ముక్త మోహన రూపాన్ని చూసినటువంటి వాడై ఆ హిమవంతుడు, తల్లి నువ్వు నా ఇంట కుమార్తెగా జన్మించాలి అన్నాడు. సరేను అన్నది పరమేశ్వరి. హిమవంతుని యొక్క భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరాంగన కాదు, దక్ష ప్రజాపతికి 61 మంది కుమార్తెలు ఉన్నారు అని గతంలో మనం చెప్పుకున్నాం. వాళ్లలో స్వాధ అనేటటువంటి ఆవిడ్ని పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఆ స్వధాదేవికి 3 కుమార్తెలు కలిగారు, మేనక, ధన్య, కళావతి. ఈ 3 కూడా అతిలోక సౌందర్యవతులు. వీరి సందర్శనమే సకల శుభప్రదము అని చెప్పబడుతూ ఉండేది. వీరు లోకమాతల వలె వెలుగుందుతూ ఉండేవాళ్లు. ఒకసారి వీరు 3 కూడా లక్ష్మీనారాయణతో ముచ్చటిస్తూ ఉన్నారు. వైకుంఠానికి వెళ్లారు. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా వీరిని ఆహ్వానించారు. అక్కడ వాళ్లతో కబుర్లు చెబుతూ ఉన్నారు ఈ 3 కుమార్తెలు. అటువంటి సమయంలో సనక సనందనాథులు ఎదిచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి సగౌరవంగా వాళ్లని ఆహ్వానించారు. కాని ఈ 3 కంజీలో మాత్రం వీళ్లు కూర్చున్నటువంటి ఆసనాలు మేంచి రావలేదు. దాంతో ఆ మహర్షులు కోపగించి, వీళ్లు మనల్ని అవమానిస్తూ ఉన్నారు అని భావించినటువంటి వాళ్ళై, ఓ కన్యామనులారా, మీరు భూలోకంలో జన్మించండి అని శాపమిచ్చారు. ఆ కన్యలు తాము చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి వాళ్ళై వెంటనే క్షమించమని మహర్షులను ప్రార్థించారు. అయితే సనక సనందనాథులు వాళ్ల మీద కరుణ కలిగినటువంటి వాళ్ళై, ఓ కన్యామనులారా, మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధ జన్మిస్తారు. ఈ రకంగా మీరు ఎనలేనటువంటి ఖ్యాతిని పొందుతారు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సరే, కాలం గడిచిపోతూ ఉన్నది. బ్రహ్మదేవుడి యొక్క సూచన మేరకు హిమవంతుడికి ఈ యొక్క మేనకకి వివాహం జరిగింది. గతంలో హిమవంతుడు ఆ పరమేశ్వరుని కోరినటువంటి వరం ప్రకారము మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడే హైమవతి. ఈవిడే మనం పార్వతి అని కూడా అంటాం. హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి హైమవతి, అదే పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు హిమవంతుడు తన కుమార్తె అనేటువంటి ఆ హైమవతి యొక్క జాతకం చూపించి, ఆ బిడ్డకు భర్త ఎవరో చెప్పు మహర్షి అన్నాడు. నారదుడు ఆ జాతకం చూసి, ఈ బిడ్డకు భర్త అనేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఈవిడ చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డటువంటి హిమవంతుడు మహర్షిని, నువ్వు చెప్పినటువంటి మాటలకు వివరణ ఇవ్వవలసింది అన్నాడు. అప్పుడు నారద మునీంద్రుడు చెబుతాడు, ఈ బిడ్డ యొక్క భర్త ఇంతవరకు పుట్టలేదు, అంటే అతడికి జన్మ అంటూ లేదు, జనన మరణములు ఏవి కూడా లేనటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ బాలిక యొక్క భర్త అన్నాడు. ఇక ఆవిడ చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి, అంటే ఆవిడకి ఇవ్వటమే కాని పుచ్చుకోవటము అనేది తెలియదు అని చెబుతాడు నారద మహర్షి. కాలం గడిచిపోతూ ఉన్నది. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానయ్యింది. ఎంతసేపు శివ పూజలు, శివారాధన, శివనామ స్మరణ, శివనామ సంకీర్తన ఇవే ఆవిడ ఎక్కడి నుంచి చెకరిచ్చారు. నిరంతరము శివుణ్ణి తప్పించి ఇతరులను గురించి ఆలోచించిన కూడా ఆలోచించదు. ఇంకొక మాట కూడా ఆవిడ నోటి నుంచి రాదు. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆవిడకి యుక్త వయస్కరాలైంది. ఇక కుమార్తెకు వివాహం చేయాలి అని ఒక నిశ్చయానికి వచ్చాడు హిమవంతుడు. తన కుమార్తెకు తగినటువంటి సంబంధం చూడమని చెప్పి పురోహితులకు చెప్పాడు. అప్పుడు ఆ హైమోతి, శివుణ్ణి తప్ప ఇతరులను ఎవరిని కూడా నేను వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది. దక్షయజ్ఞంలో ఆ సమయంలో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. భార్యావియోగంతో విరాగి అయి ఆ ఈశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఈశ్వరుణ్ణి ఈవిడ వివాహం చేసుకుంటాను అంటూ ఉన్నది పార్వతీదేవి. ఇక్కడ మరి ఆ పార్వతీదేవి, ఆ శివుడు వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది? అయినా శివుడేమో విరాగే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి విరాగి అయినటువంటి శివుడు సరాగి ఎలా అవుతాడు? ఆలోచించాడు హిమవంతుడు. పార్వతీదేవి శివుణ్ణి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానివేసింది. కొంతకాలం ఆకులు అలవును తినది. ఆ తర్వాత వాటిని కూడా విసర్జించింది. కేవలము వాయుభక్షణ చేసింది. శివుడు కనికరించలేదు. ఇక లాభం లేదు అనుకుని వేసవి కాలంలో చుట్టూ కట్టెలు పెట్టుకుని మంట పెట్టుకుని చలికాలంలో పీకలోతో నీళ్లలో మునిగి తపస్సు మొదలుపెట్టింది. పరమేశ్వరుణ్ణి చెలింపజేయడానికి మన్మధుడు బయలుదేరాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు, పూల బాణాలు ప్రయోగించాడు. కానీ సాధ్యం కాలేదు. చివరికి ఆ ఈశ్వరుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని కాస్తాభస్మం చేశాడు. మన్మధుడు కాస్తాభస్మం అయిపోయాడు. ఇప్పుడు దేవతలంతా వెళ్లి ఈశ్వరుణ్ణి పరిపర విధాలా ప్రార్థించి, ఈశ్వరా, భూలోకంలో తారకుడు అనేటటువంటి రాక్షసుడు ఒకడు జన్మించాడు, అతడు మరణించాలి అంటే నీకు హైమవతికి వివాహం జరగాలి, మీ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డ వల్లనే, ఆ కుమారుడి వల్లనే ఈ తారకాసుర సంహారం జరుగుతుంది అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడయ్యా. కాబట్టి దేవదేవా, నువ్వు పార్వతీదేవిని వివాహం ఆడవలసింది. నీకు పుట్టినటువంటి కుమారుడే తారకుణ్ణి సంహరిస్తాడు అనే మాట మర్చిపోవద్దు. మా మొరాలించు, మా కష్టాలన్నీ కూడా కడతీర్చవలసింది, మమ్మల్ని రక్షించవలసింది, మా కోరిక మన్నించవలసింది అని ప్రార్థించారు. వాళ్ల మొరాలకించాడు ఈశ్వరుడు. సరే అన్నాడు. మరి పార్వతీదేవి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నది. పార్వతీదేవి నిశ్చలమైనటువంటి భక్తితోనే తపస్సు చేస్తూ ఉన్నదా? నిజంగానే తన మీద ఆవిడికి అంత మనసు ఉన్నదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజున ఈశ్వరుడు బ్రహ్మచారి వేషం ధరించి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నటువంటి అరణ్యానికి వెళ్లాడు. వచ్చినవాడు ఈశ్వరుడు అని ఆవిడికి తెలియదు. సరే ఎవరో అతిథి వచ్చాడు అని సత్కారాలు చేసింది. ఆవిడ యొక్క సత్కారాలు అందుకున్న తర్వాత ఈశ్వరుడు ఆ పార్వతిని పరీక్షించడం మొదలుపెట్టాడు. అక్కడ అడుగుతాడు, అమ్మా, నువ్వు దేనికి గాను తపస్సు చేస్తూ ఉన్నావు? పార్వతి సమాధానం చెప్పింది, నేను ఈశ్వరుణ్ణి వివాహం ఆడాలి అని అనుకుంటూ ఉన్నాను, ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసం నేను తపస్సు చేస్తూ ఉన్నాను అంది. ఈశ్వరుడి దగ్గర ఏమున్నది తల్లి? ఆయన దగ్గర అందం అనేది లేదు. ఆ కళ్ళు చూస్తే ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి, ఎగుడు దిగుడు కన్నులున్నాయి. అతడి మీద నీకెందుకమ్మా అంత మక్కువ అన్నాడు. అంటే అప్పుడు పార్వతీదేవి సమాధానం చెబుతుంది, స్వామి ఎగుడు దిగుడు కన్నులు అంటే ఆ మధ్యలో ఉన్నటువంటిది మూడవ నేత్రం, అది జ్ఞాన నేత్రం కదా, అతడు మహాజ్ఞాని అన్నది. సరేనమ్మా, అతని తింటానికి తిండి లేదు, బెచ్చమెత్తుకుని తిరిగేటటువంటి జంగం దేవరా నిన్ను ఏ రకంగా సుఖపెడతాడు అన్నాడు. స్వామి సిరి సంపదలు భోగ భాగ్యాలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి, ఈశ్వరుడు విరాగి అయినటువంటి మహానుభావుడు అంది. అమ్మా బూర్ది పోసుకుని తిరుగుతాడు, కడు దరిద్రుడు అన్నాడు. స్వామి కుబేరుడికి నవనిధులను దానం చేసినటువంటి వాడు, అతడు దరిద్రుడవుతాడు ఎట్లా అవుతాడు అంది. కట్టుకోవటానికి బట్టలు కూడా లేనటువంటి వాడు దిగంబరి అన్నాడు. స్వామి దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు, అతడు దిగంబరుడు ఎలా అవుతాడు అంది. అమ్మా పుట్టుపూర్వత్రాలు ఏమీ కూడా లేనటువంటి వాడు, తల్లిదండ్రులెవరో తెలీదు, అతన్ని వివాహం చేసుకుంటావా అన్నాడు. స్వామి అతడికి అసలు పుట్టుక అనేదే లేదు, పుట్టుక లేదు మరణం లేదు, అటువంటి వాడికి తల్లిదండ్రులు ఎట్లా ఉంటారయ్యా? సర్వలోకాలకు అతడే తండ్రి, అతడే తల్లి. ఈ విధంగా పార్వతీదేవిని పరిపరి విధాలా ప్రశ్నలు వేశాడు ఈశ్వరుడు. ఆవిడ చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా విన్నటువంటి వాడై సంతృప్తి చెంది చివరికి పార్వతీదేవిని వివాహం ఆడాడు. శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగిపోయింది. ఆ వివాహానికి దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య ఉరగగణాలన్నీ కూడా వెంచేసినాయి. ఆ వివాహానికి విచ్చేసిన వారందరూ కూడా యథావిధిగా చందన తాంబూల సత్కారాలు అన్ని అందుకుని ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి, అమ్మా ఇంతకాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేసి ఉన్నావు, శరీరం అంతా కూడా బాగా అలసిపోయి ఉంది, అందులోనూ వివాహ వేడుకలు, అందుచేత మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవలసింది. ఆ వెండి కొండ మీద నవరత్నాలు తాపడం చేసినటువంటి సేన మందిరం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా పరక గదిని ప్రవేశించారు. ఆ గది అంతా చాలా అందంగా అలంకరించబడి ఉన్నది. నందీశ్వరుడు అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో దాన్ని అలంకరించాడు. ఆ గది సర్వాలంకార శోభితమై విరాజిల్లుతూ ఉంది. 12 ఘుమఘుమలు, కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు, అందమైనటువంటి చిత్రాలు వేశారు. సువాసనలు వెదజల్లేటటువంటి మల్లె, జాజి, సంపెంగ ఇత్యాది పూలతో అలంకరించారు. ఆ గది మధ్యలో హంసతూలిక తల్పం, దానిమీద పూల పాన్పు. ఇంతెందుకు? అందులో ప్రవేశించినటువంటి వాడు విరాగి అయినప్పటికీ మరుక్షణంలో సరాగి కావలసిందే, శృంగారానుభూతి కలిగి తీరాల్సిందే. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆ గదిలో ప్రవేశించారు. కేళీ మందిరం దరిదాపులకు కూడా ఎవరిని రానివ్వద్దు అని శాసించాడు పరమేశ్వరుడు. శివుడి యొక్క ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు. రాజహంసలు మానస సరోవరంలో ప్రవేశించినట్లుగా శయ్యామందిరంలో ప్రవేశించారు వీళ్ళిద్దరూ. మన్మథ క్రీడలతో తేలియాడుతూ ఉన్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ వారికి మాత్రం కాలం ఒక క్షణంలాగా గడిచిపోతూ ఉంది. తారకాసురుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతూ ఉన్నాడు. చివరకు దేవతలు తాగటానికి నీరు కూడా లేకుండా చేసేశాడు ఈ తారకుడు. అతని యొక్క బాధలు భరించలేనటువంటి దేవతలు బ్రహ్మ దగ్గరికి పోయి, పరమేష్ఠి, రాక్షసులు తపస్సు చేస్తూ ఉన్నారు, వాళ్లు కోరినటువంటి కోరికలన్నీ కూడా నీవు తీరుస్తూ ఉన్నావు, ఆ వరాల యొక్క బలంతో వాళ్లు దేవతలైనటువంటి మమ్మల్ని నానా హింసలు పెడుతూ ఉన్నారయ్యా, మేము ఆ తారకాసుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం, ఏ రకంగా అయినా సరే మమ్మల్ని రక్షించాల్సింది అని చెప్పి వేడుకున్నారు. బ్రహ్మ దేవతల్ని చూసి, పుణ్యాత్ములారా, మీ బాధలు నేను అర్థం చేసుకోగలను, తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వకుండా ఉండటం అనే సాధ్యమయ్యే పని కాదు. నేను ప్రత్యక్షం కాలేదనుకోండి, అతడు ఇంకా ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు, ఆ తపస్సు యొక్క వేడికి లోకాలన్నీ కూడా బూడిదైపోతాయి. కాబట్టి లోకాలు రక్షించడం కోసమైనా సరే నేను ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తారకుడు లోకగండకుడయ్యాడు, అతన్ని సంహరించేటటువంటి మార్గం విష్ణుమూర్తి అయి చెప్పాలి, మనం అందరం కలిసి ఆ శ్రీగారిని వేడుకుందాం పదండి అన్నాడు. బ్రహ్మదేవుడు ముందు నడవగా అష్టదిక్పాలకులు, మిగిలినటువంటి దేవతలు, మహర్షులు, మునీశ్వరులు అందరూ కూడా ఆ శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లారు. వైకుంఠం యొక్క ద్వారం సమీపించగానే ఆ పద్బాంధవ, అనాథరక్షక, వైకుంఠవాస, శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు. వాళ్ల యొక్క ఆర్తనాదాలని కూడా విన్నాడు శ్రీ మహావిష్ణువు. పరిస్థితి అర్థమైంది, తారకుడి యొక్క బాధ నుంచి మమ్మల్ని రక్షించండి అని అడుగుతూ ఉన్నారు దేవతలు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవతలారా, పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉన్నారు, ఇప్పుడు శివుడి యొక్క వీర్యం వలన ఉదయించేటటువంటి కుమారుడే తారకుణ్ణి సంహరించగలుగుతాడు, 1000 దివ్యమైనటువంటి సంవత్సరాలు జరిగితే గాని శివుడికి వీర్యస్కలనం కాదు, అందుచేత అంతవరకు వేచి ఉండటం అనే చాలా కష్టమైనటువంటి పని. అయితే దీనికి ఒక చిన్న మార్గం మాత్రం ఉంది. పరమేశ్వరుని యొక్క వీర్యం పార్వతీదేవి గర్భంలో పతనం కాకుండా నిరోధించండి, అప్పుడు మీ పని చాలా తేలికవుతుంది అన్నాడు. అయితే స్త్రీ పురుషులు ఇద్దరు కామ వ్యాపారంలో ఉన్నప్పుడు వాళ్లకి అంతరాయం కలిగించటం అనేది నీచాతి నీచమైనటువంటి పని, దానివల్ల మహాపాపం కూడా వస్తుంది. దీనికి ఓ చిన్న కథ ఉన్నది, అది చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవేంద్రుడు ఒకసారి నందనోద్యానవనంలో రంభతో కామకేళిక విలాసాలలో తీరియాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రుడిని దర్శించడం కోసమని స్వర్గానికి వచ్చాడు. వచ్చినటువంటి మహర్షి ఉద్యానవనంలో రంభ, ఇంద్రుడు ఇద్దరూ కలిసి ఉండటం చూశాడు. అటువంటి సమయంలో చూసినా కూడా చూడనట్లుగా వెనక్కి వెళ్లిపోవాలి కాని దుర్వాసుడు మాత్రం వాళ్ల దగ్గరికి పోయి నుంచున్నాడు. ఇంద్రుని యొక్క బాహువులను వదిలించుకుని రమ్మ దూరంగా వెళ్లిపోయింది. ఈ రకంగా వాళ్ల యొక్క కలాపానికి విఘ్నం జరిగింది. ఈ పాపం దుర్వాసుని పట్టుకుంది. అతడి భార్య 1000 సంవత్సరాలు జబ్బు చేసి మంచం ఎక్కింది. ఆ సమయంలో దుర్వాసుడు చండికానే ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాడు, కాని ఈ పాపం వల్ల ఆమెతో కూడా కాపురం చేయలేకపోయాడు. కాబట్టి ఈ విషయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రాల్లో తేలియాడుతూ ఉన్నారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. తారకుని యొక్క ఆగడాలన్నీ కూడా మితిమీరిపోతూ ఉన్నాయి. లోకాలన్నీ గడగడలాడిపోతూ ఉన్నాయి. ముల్లోక వాసులు కూడా ఈ ముప్పును భరించలేక పరుగున పరమేశ్వరి దగ్గరికి పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్లాడు. యథాప్రకారం పార్వతీ పరమేశ్వరులు మర్మద సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి చూసి, పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నదయ్యా, లోపలికి వెళ్తాము అన్నాడు. లోపలికి వెళ్లటానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేష్ఠి యొక్క ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు. లక్ష్మీకాంతుడు తనతో వచ్చినటువంటి దేవతలతో, దేవతలారా, శివుడి యొక్క ఆజ్ఞను మనం ధిక్కరించడానికి లేదు, అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్లిపోవడానికి అంతకన్నా లేదు, కాబట్టి యుక్తియుక్తంగా ఓ పని చేద్దాం, పార్థివలింగాన్ని ఒకదాన్ని అంటే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేసి బిలవదళాలతోనూ తుమ్మిపూలతోనూ పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిద్దాం. అప్పుడు భక్తవత్సమైనటువంటి ఆ శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. విష్ణువు చెప్పిందే తడవుగా దేవతలందరూ కూడా మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని అరచేతిలో ఉంచుకుని యథావిధిగా అర్చన గావించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులిచ్చారు. అప్పుడు శంకర భక్తవ శంకర పాహిమాం పాహి పాహి రక్షమాం మహేశ్వర రక్షమాం అంటూ నినాదాలు చేశారు. భక్తవ శంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దేవతల యొక్క భక్తి ప్రపత్తులకు సంతసించినటువంటి వాడై పార్వతీదేవిని వదిలిపెట్టి వారి ముందు ప్రత్యక్షమై, దేవతలారా మీకేం కావాలి, మీరు వచ్చినటువంటి పని ఏమిటి అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ముక్తకంఠంతో, దినముందు ఆశ్రితవత్సల అనాథ రక్షక పాహిమాం పాహిమాం స్వామి, తారకాసురుని యొక్క బాధలు మేము పడలేకుండా ఉన్నాం, ఆ దుర్మార్గుడు నీ వీర్యం వల్ల పుట్టినటువంటి కుమారుడు వల్ల తప్ప ఇతరులతో మరణించడు, అతడు మరణిస్తే గాని లోకాలని కూడా శాంతించవు, కాబట్టి మమ్మల్ని రక్షించవలసింది మహాప్రభు అని వేడుకున్నారు. దేవతల యొక్క మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు తన యొక్క వీర్యాన్ని అగ్నిగుండంలో వదిలిపెట్టాడు. పార్వతీదేవి సేయా మందిరం నుంచి బయటికి వచ్చింది. జరిగినటువంటి సంగతంతా కూడా తెలుసుకుంది. అప్పుడు దేవతలతో, దేవతలారా మీరు చేసినటువంటి పని మూలంగా నా గర్భాన జన్మించవలసినటువంటి బాలకుడికి అవాంతరం ఏర్పడింది, కాబట్టి ఇక నుంచి మీ భార్యలైన మీకు సంతానం కలగదు అని చెప్పి శాపం పెట్టింది. పరమశివుడు పరిపరి విధాల పార్వతికి నచ్చజెప్పి మళ్లీ శయ్యా మందిరంలోకి వెళ్లిపోయాడు. ఒకసారి సప్తఋషులు దేవతల యొక్క ప్రీతి కోసం యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం పూర్తిగా వచ్చింది. సప్తఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు సమర్పిస్తూ ఉన్నారు. అగ్ని యొక్క జ్వాలలలో ఆ మునికాంతల యొక్క మొగాలన్నీ కూడా కళకళ ఆడుతూ ఉన్నాయి. వారి యొక్క అంధచందాలు చూసి మోహపరవశులయ్యాడు అగ్నిదేవుడు. క్రమేణా అతనిలో విరహాగ్ని విచ్చరిల్లిపోయింది. ఆ విరహాగ్నితో వేగిపోతూ ఉన్నాడు. భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నది అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి. ఏ రకంగా అయినా సరే తన భక్తను శాంతపరచాలి అనుకున్నటువంటిదై ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని యొక్క రూపాన్ని ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది, ఆయన్ను సంతోషపెట్టింది. ఆ రకంగా 6 రూపాలు ధరించింది, కాని వశిష్ఠుడి యొక్క భార్య అయినటువంటి అరుంధతి యొక్క రూపం మాత్రం ధరించలేదు. ఇలా 6 మునిపత్తుల రూపంలోనూ అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్నటువంటి ఆ శివుడి యొక్క వీర్యం 6 రూపాలుగా ఆ స్వాహాదేవి యొక్క గర్భంలో ప్రవేశించింది. స్వాహాదేవి శివుడి యొక్క వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసం మీద ఒక శిఖరాన వదిలిపెట్టింది. గాలి యొక్క కదలిక చేత ఆ వీర్యం ఆకాశగంగలో పడింది. గంగ కూడా శివుని యొక్క వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలిపోయి నదీ తీరంలో గల రిల్లు దుబ్బుల్లో ఆ వీర్యాన్ని వదిలివేసింది. 6 రెల్లుగడ్డిలోనే ఒక బాలకుడు జన్మించాడు. శరము అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డి ఎందు జన్మించాడు కాబట్టే అతడు శరజన్ముడు అని పిలువబడ్డాడు. మార్గశుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లు దుబ్బుల్లో ఇలా వదలబడినటువంటి ఆ శివుని వీర్యం పరిపక్వం చెంది ఒక బాలకుడు జన్మించాడు. అతడు 6 తలలు 12 చేతులు కలిగి ఉన్నాడు. మణిమయ కిరీటాది ఆభరణాలు కలిగి ఉన్నాడు. దివ్యమైనటువంటి శాస్త్రములు వాస్త్రములు ధరించి ఉన్నాడు. చతుర్వేదాలు, ఆయుర్వేదము, ఓంకారము ఈ ఆరింటిని కూడా తన ఆరు ముఖాలతోనూ వెళ్ళవేస్తూ ఉన్నాడు. అతనికి వజ్రకాయం. ఈ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాన కురిపించారు. ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్రులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారు అనేటటువంటి అపవాదం వచ్చింది. మహర్షులు వాళ్ల భార్యలను ఇంటి నుంచి వెళ్లిపోమ్మన్నారు. మునిపత్రులు ఇల్లు వదిలిపెట్టి గంగానది తీరం చేరి రెల్లు దుబ్బుల్లో ఉన్నటువంటి ఆ పసిపాపాయిని చూశారు. ఆ బాలుని చూడగానే వాళ్ల యొక్క స్తనముల నుంచి స్తన్యం ప్రసవించింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ బాలుని దగ్గరకు తీసుకుని అతడికి స్తన్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తమకు ఉన్నటువంటి ఆ వచ్చినటువంటి అపవాదును విన్నవించి తమను రక్షించమని వేడుకున్నారు. వారందరికీ కూడా అభయం ఇచ్చాడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. ఆరుగురు మునిపత్రులు కూడా కృత్తికలు అని అంటారు. షణ్ముఖునికి ఈ కృత్తికలు స్తన్యం ఇచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అని పిలువబడ్డాడు. కుమారుడు దినదిన ప్రవర్ధమానంతో ఉన్నాడు. సింహ శార్దూలాది మృగాలే అతడికి ఆట వస్తువులు. శివధనస్సును అనవలీలగా ఎత్తి సంధించి బాణాలు వేశాడు. ఆ బాణంతో హిమాలయ పర్వతాల్లోని ఒక శిఖరంగాస్త ఎగిరిపోయింది. ఇంకో బాణంతో క్రౌంచ పర్వతంగాస్త ముక్కలు ముక్కలైపోయింది. విలు విద్యాభ్యాసం చేసే రోజుల్లో అనేక మంది రాక్షసులను సంహరించేశాడు. ఈ విషయం తెలిసినటువంటి దేవేంద్రుడు తనకన్నా బలమైనటువంటి వాడెవరో దేవతల్లో ఉద్భవించాడు, ఎందుకైనా మంచిది, అతన్ని అంతం చేద్దాము అని చెప్పి వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకి ప్రయోగించాడు. వజ్రాయుధం కుమారస్వామి ఏమీ చేయలేకపోయింది, పైపెచ్చ మొక్కబోయింది. ఆ సమయంలో కుమారస్వామి యొక్క వక్షస్థలం నుంచి విశాఖుడు, కుడిపార్శ్వం నుంచి శాఖుడు, ఎడమ పార్శ్వం నుంచి వైగమాఖ్యుడు జన్మించారు. బల పరాక్రమంలో వారికి వారే సాటి. వాళ్ళు ముగ్గురు కూడా బయలుదేరి ఇంద్రుని మీద యుద్ధం చేసి ఇంద్రుణ్ణి బందీగా తెచ్చి కుమారస్వామి ముందు నిలబెట్టారు. కుమారస్వామి ఇంద్రుణ్ణి క్షమించి వదిలేశాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కొలుదీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనేటటువంటి కన్యను ఇచ్చి వివాహం చేయండి అని సలహా ఇచ్చాడు. ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనాధిపతిగా ఎన్నుకున్నది. త్రిమూర్తులు, ఇంద్రాయ దేవతలు తథాస్తు అన్నారు. దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలన్నీ కూడా కుమారస్వామికి ఇచ్చేశారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, నీ శౌర్య పరాక్రమాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసింది, ధర్మ సంస్థాపన చేయవలసింది. తారకాసురుడు వరబల గర్వంతో విరవీగుతూ ఉన్నాడు, అతన్ని సంహరించి దేవతలకు శుభం చేకూర్చవలసింది అన్నాడు. దేవసైన్యాన్ని వెంటబెట్టుకుని తారకుడు నివసించేటటువంటి శోణితపురం మీద దండయాత్రకి బయలుదేరాడు షణ్ముఖుడు. రణభేరులు మోగినాయి. బేరీ భాంకారాలన్నీ కూడా దిక్కులు పిక్కటిలినై రాక్షసుల యొక్క గుండెలన్నీ కూడా అదిరిపోయినాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. ధర్మ పద్ధతి ప్రకారం విశాఖుడిని రాయబారంగా పంపించారు. విశాఖుడు తారకాసుడి యొక్క సభకి కవకు వెళ్లి, దానవేంద్ర, నువ్వు లోకంలో దేవతలను ఓడించావు, ధర్మాన్ని నాశనం చేశావు, ఇది చాలదన్నట్లుగా దేవతలను, మునులను, ముని పుంగవులను, సాధు పుంగవులను నానా బాధలు పెడుతూ ఉన్నావు, నీకిది తగదు. ఇంతవరకు జరిగిన దాన్ని వదిలి ఇక నువ్వు పాతాళానికి వెళ్లిపో, భగవతి పురాన్ని ఏరుకో, స్వర్గాన్ని దేవతలకు అప్పగించి, లేదా నీ వంశంగా నాశనం అయిపోతుంది. షణ్ముఖుడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. ఆ మాటలు విన్నటువంటి తారకాసుడికి ఒక పక్క నవ్వు, ఇంకో పక్క కోపం వచ్చినాయి. అతడు విశాఖుడితో, ఔరా, నిన్నగాక మొన్న పుట్టినటువంటి షణ్ముఖుణ్ణి చూసుకున్నా దేవత.
2: ఓం నమ శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్. ఓం నమ శివాయ.

భూరీ బ్రహ్మవనిత్వా క్షత్రవనీ రాజస్పోషవని పర్యూహామి బ్రహ్మాదృగ్యః క్షత్రం దృగ్యః ఆయుర్దృగ్యః ప్రజాందృగ్యః విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్

ర్విషః ప్రాగూ ఋషిజో వన్నీతమాన్ దేవత్వష్టర్వసూరమహవ్యాతేస్వదంతాం రేవాతిరమధ్వం బృహస్పతే ధారయా వసూని రతస్యత్వా దేవః విఃపాశే న ప్రతి ముంచామి ధర్షాన్ మానుషః దేవస్యత్వా సవితుః ప్రాస వేష్వినోర్ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం అగ్నిశోమా అభ్యాం జుష్టన్నియూనజ్మి అభ్యస్తౌషాధీభ్యః ప్రోక్షామ్యనుత్వా మాతామన్యతామనుపితానుభ్రాత సగర్భ్యోనుసఖాసయూథ్య.

ృద్రాత్రమన్యేకాపోవాహిరణ్యవాహిరణ్యవాహిరణ్యక్షోదోహిణాత్రమన్యే

పర్జన్యస్వర్క్షేమయజ్ఞోమానాయోధకం పరిగృహ్ణాయజ్ఞం యజమాన పరిగృహ్ణాది మనోహిత్యం మనసా మా భూతేన విజయ మనోవై ప్రజాత్యం ప్రా

అనుషేదాయ మహేంద్రియాయ దత్రాదే విశ్వమనవృత్రహత్యే అనక్షత్రమనసహోయ దత్రేంద్రదేవేణే ఆయస్వాసవాతిష్టంది స్వాదుహో యథాహేర్ఘశ్రుత్తమైంద్రస్య ధర్మో అదిషి ఆమాసుమైనోహయోభి ధర్మన్న సామంతపదాసు భక్తభర్జస్కంజిర్వనభేగిర ఇంద్రవిద్యాఖిన బృహరింద్రమర్కేభివర్తిన ఇంద్రం వాణీరణోషత గాయం విద్వాగాయత్రిణోర్చంజర్కమర్చిన బ్రహ్మాణస్వాశిలక్రమబుద్ధం శనిదయే అగంహోముజే ప్రఫలే మామేషామోషిక్షతాపుణ్యేషు మతింగ్రనానా ఇదమింద్ర ప్రతిహవ్యంగారసత్యాత్సం జగజమాన శివే జగన్మాజానస్తవై పురాపార్యాలింద్రమణ అగుంహోయత్ర వీపరద్యథానో నావే భయాంతముభయే హవంతే ప్రసంరాజం ప్రథమమద్ధరానామగుంహోముచం వృషభం యజ్ఞానాం అవాన్నపాదమస్తి నాహయంతమస్మిన్నరయింద్రియం భక్తమోజః జయ ఇంద్రమోదీతాయ ప్రదన్యత అస్మాగం అభిలాసతి ఇంద్ర

శ్రీరకం సగుంసాయ భగవింద్రజ్ఞం విషత్రోమస్వాహనోమింద్రభావితో విశ్వస్భిలాసద రాతారమింద్రమితారమింద్రగం హవే హవే శుభ భగుంసో రమింద్రం హృదయ నక్షత్రం.

0: ఖేద దక్షం నమామి బట విటపి సమీపే. దక్షిణామూర్తి, వేర్ ఇస్ హి సిట్టింగ్? బట విటపి సమీపే, అండర్ ది బానియన్ ట్రీ, క్లోజ్ టు ది బానియన్ ట్రీ. వేర్ క్లోజ్ టు ది బానియన్ ట్రీ? ఆన్ ది ట్రంక్, ఆన్ ది బ్రాంచ్. వేర్? భూమి భాగే, క్లోజర్ టు ది ఎర్త్. హీస్ సిట్టింగ్ నిషన్నం. హీ సీటెడ్ ఆన్ ది పెడెస్టల్ విచ్ ఇస్ క్లోజర్ టు ది ఎర్త్. సకల ముని జనానాం జ్ఞానదాతారం ఆరాత్ జ్ఞానదాతారం. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ డూయింగ్ దేర్, సిట్టింగ్ దేర్ ఇన్ ది అండర్ ది బ్యానియన్ ట్రీ? సకల ముని జనానాం, ఫర్ ఆల్ దీస్ పీపుల్ హు ఆర్ గ్రేట్ మునీస్, ఫర్ దోస్ గ్రేట్ మునీస్ జ్ఞానదాతారం, హీఈస్ గివింగ్ ది నాలెడ్జ్. He is giving the knowledge. What kind of knowledge? When will see you post a letter, it takes a long time to reach you. Sometimes they don't reach you. So how is this knowledge? And some message, when you speak, they say I misunderstood you, you are misquoted. These kind of expressions are there. So this knowledge he gives, when will these people receive? Arat, immediately. జ్ఞానదాతారం ఆరాత్, ఆరాత్ ఉపకారకం, సన్నిపత్య ఉపకారకం వీసాయింది పూర్వమీమాంస. సో ఆరాత్ ఇమీడియట్లీ హి గివ్స్ ది నాలెడ్జ్. త్రిభువనం గురుమీశం, అండ్ హూ ఇస్ హీ హూ గివ్స్ దిస్ నాలెడ్జ్? త్రిభువన గురు ఈశం, త్రిభువన గురుం, త్రైలోక్యనాథం. హీఈస్ ది లార్డ్ of all the three worlds. Gurum, and he is the teacher of all the three worlds. Tribhuvana Gurum Isham, that Lord who is the teacher, who is the perceptor of all the three worlds, that Dakshinamurti, Dakshinamurti Devam, that Dakshinamurti Lord who is capable of cutting the who is capable of cutting the janana marana dukkham, the sorrow of birth and death. Cheda daksham means felling, cheda means to fell, to cut. Daksham means an expert. Who is an expert in cutting the janana marana dukkham, the sorrow of birth and death, the cycle of birth and death. To that Dakshinamurti Devam ఐ సల్యూట్ నమామి, ఐ సల్యూట్ దట్ దక్షిణామూర్తి దేవం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ Thirunariya Tamilosai. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Discourse. In this, you are about to listen an overview of Shaivam and Siddhanta. The title is Agamas and Temple Worship Continuation, presented by Shiva Madhusudanan Kalaichelvam. Thank you. Om Namah Shivaya.
3: Agamas are partitioned into four compartments. It aims at, if you just understand the path that it takes, one after the other, it aims at trying and identifying yourself with the mode of worship that you want to choose and how it will help you season yourself, culture yourself one step at a time and take you to a level where you are extremely seasoned and you attain the jnana nishtai that is required for liberations. So the four parts in all agamas, Sharia, Chariyai, Kriyai, Yogam and Jnana. Before going into